0: ವಂದೇ ಮಾತರಂ.
1: ವಂದೇ ಮಾತರಂ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 6వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగనమయం. నిలయంలో సమయం 5:57 దాటి 30 సెకండ్లు అవుతోంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇలాంటి చల్లని ఉదయాన్ని ఒక మంచి ఆలోచనతో, భగవంతుడి స్మరణతో మొదలు పెడితే గనక మన మనస్సుకి ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనేది లభిస్తుందన్నమాట. మరి మనకేమో ఒక పక్క చూసినట్లయితే వర్షం ఎంతలా పడుతుంది అంటే, ఈ వర్షం పడుతున్న ఉదయం అంటే మనసే వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. వాన చినుకులు నేలని ముద్దాడుతున్నాయి, చల్లని గాలి కిటికీలని తడుముతోంది, పక్షులు కూడా ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ తమ స్టైల్లో అవి పాటలు పాడుతున్నాయట. మరి ఇలాంటి చల్లని వాతావరణంలో మనం చల్ల చల్లని కబుర్లు చెప్పుకుంటూ అలా అలా అలా 10 గంటల వరకు గడిపేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మనమున్నాము క్షేత్ర దర్శినిలో. మరి 6 గంటల నుంచి 7 గంటల వరకు క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మనం తెలుసుకుంటాం కదా. ఆ తదుపరి 7 గంటల నుంచి 10 గంటల వరకు బోలడని విషయాలైతే నేను మీకు చెప్పేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. అయితే మనం చాలాసార్లు దేవాలయాలకు వెళుతూ ఉంటాము, కానీ అక్కడ చరిత్ర ఏమిటి, ఆ దేవుడు అక్కడ ఎందుకు వెలిశాడు, ఆ క్షేత్రానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది, ఆ క్షేత్రంని మనం ఎందుకు దర్శించుకుంటున్నాము అని ఇలాంటి సందేహాలు చాలా చాలా చాలా మన మనసులోకి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి అంటే ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన శివక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఏంటి అని అంటే సిద్ధులు తపస్సుతో పవిత్రమైన వెండికొండపై వెలసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ చరిత్ర విషయాలు విశేషాలు మహిమలు ఈరోజు మనం తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం ఉన్నాము క్షేత్ర దర్శినిలో. క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాము అంటే వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి. మరి ఎత్తైన కొండల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో సిద్ధులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న క్షేత్రమే శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ ఆలయం యొక్క చరిత్ర చూసినట్లయితే, ఇది ఎక్కడ ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే గనక, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు సమీపంలో ఉన్న సిద్ధుల గుట్ట అనే ప్రాంతంలో ఉందన్నమాట. మరి వెండికొండ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై పవిత్రమైన శివాలయం వెలసింది. హైదరాబాద్కు ఇది చాలా దగ్గరలో ఉండటం వల్ల ప్రతిరోజు వేలాది మంది భక్తులైతే ఇక్కడ దర్శించుకుంటారట. ముఖ్యంగా సోమవారము, మహాశివరాత్రి ఇలాంటి ప్రముఖమైన పర్వదినాలు ఉంటాయి కదా, ఆ సమయంలో భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకుంటారు. మరి ఆ కొండకి వెండికొండ అని ఎందుకు పేరొచ్చింది? కొండలకి బంగారు కొండ, వెండి కొండ అని పేర్లు కూడా ఉంటాయా అని ఒక సందేహం రావచ్చు. మరి వెండికొండ అని పేరు ఎలా వచ్చిందో అదైతే తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఉన్నాము వందనంలో, మరి వందనంలో క్షేత్ర దర్శినిలో మనము వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఈ కొండకు వెండికొండ అని పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే, ఈ కొండపై ఉండే తెల్లటి రాతి శిలలు ఉదయము సాయంత్రము ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడినప్పుడు వెండిలా మెరుస్తూ కనిపిస్తాయట. అందువల్లే వెండికొండ వెండికొండ అని పిలవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్థానికులు ఏంటి అని అంటే, ఆ ప్రాంతంలో అనేక మంది మహర్షులు, యోగులు, సిద్ధులు, ఋషులు చాలామంది అప్పట్లో తపస్సులు చేసేవారట. కాబట్టి అట్లా తపస్సులు చేశారు కాబట్టి దీనిని సిద్ధుల గుట్ట అని కూడా పిలుస్తారు. ఇది సిద్ధుల గుట్టగానే చాలా చాలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట. మరి అక్కడ ఆలయం యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకుందాము. అంటే ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, అది ఎలా వెలిసింది, ఏంటి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఒక కీర్తన అయితే విందాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి ఈ ఆలయం యొక్క విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్థల పురాణం చూసినట్లయితే అక్కడ ఉండే స్థానికుల కథనం ప్రకారం అయితే ఈ కొండపైన చాలామంది, చెప్పాను కదా, యోగులు, సిద్ధులు, మహర్షులు చాలా తీవ్రమైన తపస్సులు చేశారన్నమాట. మరి వాళ్ళందరి యొక్క తపస్సుకు ఆ పరమశివుడు ప్రసన్నుడయ్యి స్వయంభూ లింగ రూపంలో వెలిశాడని భక్తుల యొక్క నమ్మకం. అప్పటి నుంచి ఆ క్షేత్రాన్ని సిద్ధేశ్వర క్షేత్రంగా పిలుస్తూ ఉన్నారట. మరి ఈ ఆలయంలో, అంటే ఈ ఆలయం మనకు దాదాపుగా 500 సంవత్సరాల క్రితం వెలసిన ఆలయంగా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ భక్తులు కొంతమంది కొండల్లో ఉండే సహజ గుహల యొక్క ప్రాంతాలు అంటే చాలా చాలా ప్రాచీనమైనవని నమ్ముతారు. అక్కడ యొక్క శిల్పాలు కానీ, కట్టడాలు కానీ, అక్కడ ఉండే స్తంభాలపైన ఉండే శిల్పాలు ఇవన్నీ చూసి వాటికి సంబంధించిన

స్పష్టమైన శాసనాధారాలైతే లేవు, కానీ చాలా చాలా పురాతనమైనది అని ఆ యొక్క కట్టడాలు వాటన్నింటి గురించి చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు పరమశివుడు స్వయంభూగా శివలింగం ఆకారంలో ఉంటారన్నమాట. ఆ లింగాన్ని అక్కడ ఎవ్వరు కూడా ప్రతిష్ఠించలేదు, స్వయంభూగా అక్కడ వెలిసాడని నమ్మకం. ఇక్కడ ఆ పరమశివుడికి అభిషేక ప్రియుడు కదా, మరి ఆ పరమశివుడు అందుకే ప్రత్యేకమైన అభిషేకాలు అక్కడ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఆలయంలో ఉండే గర్భగుడి సహజమైన రాతి నిర్మాణంలో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం అన్నమాట. ఇక కొండను ఎవరో తొలిచి నిర్మించినట్లుగా కాకుండా సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణంలో అక్కడ స్వామివారు కొలువై ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఆలయంలో గనక మనం అడుగు పెట్టినట్లయితే చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ధ్యానానికి అణువుగా ఉండే నిశ్శబ్దము అక్కడ మనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయట. ఇంకా మాట్లాడుకుందాం ఈ క్షేత్రం గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇక్కడ ఉన్న ఆలయంలో కనిపించే మనకు కొన్ని శివలింగాలు, నంది విగ్రహాలు ఉంటాయన్నమాట. అవి దాదాపుగా 7వ శతాబ్దానికి చెందినవిగా అక్కడ భావిస్తున్నారు. అంతేకాకుండా మహామండపంలోని ఒక 2 స్తంభాలు రాష్ట్రకూటుల అంటే శిల్పకళను అక్కడ ప్రతిబింబిస్తాయట. గర్భగుడిలోని శివలింగం, పార్వతీదేవి విగ్రహాలు దాదాపుగా 10వ శతాబ్దానికి చెందినవిగా గుర్తిస్తారు. ఇక కళ్యాణ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయకుడి యొక్క విగ్రహం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగి ఉంటాయట. అంతేకాకుండా ఈ ఆలయం కొండ శిఖరంపై ఉంది కాబట్టి అక్కడ ప్రధాన దేవుడు పరమశివుడు. ఇక అమ్మవారి ఆలయము, భవానీమాత ఆలయము, వినాయకుడి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఆ ఆలయ ప్రాంగణంలో గుండం అనే పురాతన దిగుడు బావి కూడా ఉందట. అందులో సంవత్సరం పొడవునా నీరు ఎప్పుడూ ఉండడం ఒక ప్రత్యేకమైన విశేషం. అంతేకాకుండా ఆ పవిత్ర జలంతో మనం గనక స్నానం చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. ఇక ఇక్కడ మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారట. మరి కొండపై ఉన్న ఈ ఆలయంలోని ప్రశాంత వాతావరణము, ధ్యానము, జపము శివారాధనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అని అక్కడ స్థానికులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని సిద్ధుల తపోభూమి అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారట. ఇది ఇవాల్టి పుణ్యక్షేత్రం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ, ರೈನ್ಬೋ ದ జీవితం రంగలమయం. మరి స్టూడియో క్లాక్ లో టైం వచ్చేసి 7 అవర్స్ క్రాస్ అయిపోయి 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మరి క్లాక్ లో 7 o'clock అయ్యింది అని అంటే చాలు, మనకు ఇంట్లో పనులన్నీ మొదలైపోయి ఉంటాయి. కొందరి చేతిలోనేమో వేడివేడి కాఫీ కప్ లేకపోతే టీ కనిపిస్తూ ఉంటుంది. మరికొందరు హడావిడిగా హడావిడిగా ఆఫీస్కి స్కూల్స్కి రెడీ అవ్వడము, దా ప్రిపరేషన్స్లో చాలా చాలా బిజీగా ఉంటారు. ఇంకొంతమంది హ్యాపీగా జాలీగా మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజ్ వాకింగ్ జాలీగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మరి ఇంత చల్లని వాతావరణంలో, అంటే వర్షం కురిసిన రాత్రి అని అంటారు కదా, మరి నిన్నటి వర్షం ఇవాళ కాస్త ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మాత్రం మన హెల్త్ పైన అస్సలు చూయించొద్దు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. అబ్బా, బయట వాతావరణం చూస్తే చల్లగా ఉంది, హ్యాపీగా ఇంకాసేపు బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాము, ఈరోజు వాకింగ్కి ఏం వెళ్తాంలే అని మాత్రం అస్సలు అనుకోకూడదనమాట. సో మన రొటీన్ మనం చేసుకుంటూ ఉండాలి. అందులో ఈ వర్షం పడిన వాతావరణం ఉంటుంది కదా, ఆ మట్టి సువాసన, ఆ క్లైమేట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఆ క్లైమేట్ని నా మాటల పాటలతో ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్. ఎస్, ప్రేమికుల రోజు చిత్రం నుంచి వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా అంటే సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో. మరి వర్షం మొదలైనప్పుడు మన మనస్సుకు ముందుగా తగిలేది మట్టి వాసన. ఈ మట్టి వాసన ఎందుకంత స్పెషల్, దానికి చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట మట్టి వాసన నుంచి. మరి ఎండాకాలంలో నేలలో నివసించే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవి సహజ పదార్థాన్ని విడుదల చేస్తాయట. ఆ వర్షపు చినుకులు నేలపై పడినప్పుడు ఆ సువాసన అనేది మనకు ఎయిర్లో స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఈ సువాసన మన మెదడులో ప్రశాంతతకు సంబంధించిన కదలికలను, మూమెంట్స్ని మనకు ఇస్తుంది. ఇక ఈ మట్టి వాసన గురించి కొన్ని విషయాలైతే నేను మీకు చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇష్క్ మూవీ నుంచి హరిహరన్ గారు సాయిందవి పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి

0: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాము ఆ వర్షం తర్వాత వచ్చే మట్టి వాసన గురించి అన్నమాట. వర్షం మొదలవగానే మనకు మొదటి చినుకులు నేలను తాకగానే మన ముక్కుకైతే మన నోజ్కి మంచి పరిమళం అయితే వస్తుందన్నమాట. అది చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది. మరి మీకు కూడా ఒకవేళ ఇష్టమైతే ఎలాంటి ఎలా ఎంజాయ్ చేస్తారు, మీరు ఫస్ట్ రెయిన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి, నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. మరి ఈ ఫస్ట్ వర్షం పడినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని మనము పెట్రికోర్ అని అంటారనమాట. ఆ పదం ఎలా వచ్చింది, అసలు దానికి ఆ వర్డ్ ఎలా వచ్చింది పెట్రికోర్ అని అంటే, పెట్రా అంటే గ్రీకు భాషలో రాయి అని మీనింగ్ అంట. ఇక కోర్ అంటే గ్రీకు పురాణాల ప్రకారం దేవతల యొక్క రక్తం. ఈ రెండు పదాలు కలిపి మనకు పెట్రికోర్ అనే పేరు వచ్చింది. మరి ఎందుకు ఆ స్మెల్ వస్తుంది అని అంటే, చెప్పాను కదా సమ్మర్లో కొన్ని మొక్కలు లేకపోతే చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉంటాయి కదా, అవి కొన్ని సహజ ఆయిల్స్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఆ టైంలో మనకి అవన్నీ నేలపైన ఉంటాయి కదా, వర్షపు నీరు వాటిపైన పడినప్పుడు మట్టిలో ఉండే ఆక్టోనిమాక్ యాసిడ్ అనే సూక్ష్మజీవులు ఎండాకాలంలో జియోస్మిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయట. సో మొట్టమొదటిసారి వర్షం చినుకులు నేలపైన తాకినప్పుడు ఆ జియోస్మిన్ అనే అది మొక్కల నూనెలు గాలిలో అన్ని చిన్న చిన్న బుడగల రూపంలో ఎగిరి మనకు ఆ స్మెల్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. మరి మనుషులు ఎందుకు దీన్ని ఇంతగా ఇష్టపడతారు, అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా, ఒక సూపర్ ట్రాక్ అయితే విన్నాము. ట్రాక్ తర్వాత అంటే 7:30 నుంచి 7:45 వరకు కామన్వెల్త్ గేమ్స్ డైలీ హైలైట్స్ మీరు వింటారనమాట. దాని తర్వాత మళ్ళీ నేనైతే వచ్చేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయ. మరి మట్టి వాసన గురించి మాట్లాడుకుంటూ అలా కామన్వెల్త్ హైలైట్స్ అయితే మనం వినేసాము. సో ఈ మట్టి వాసన తీసుకోవడం వల్ల, అంటే దానిని మనం ఆస్వాదించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయట. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకు అంటే వర్షం తర్వాత వచ్చే మట్టి వాసన మన మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. కాబట్టి మనలో ఉండే ఏదైనా ఆందోళన, అలజడి, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఆ స్మెల్ తీసుకోగానే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతామట. అంతేకాకుండా ముఖ్యంగా మనకి మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా గుర్తుకు తెస్తుందట ఆ స్మెల్. వర్షంలో మనం ఆడుకున్న ఆటలు, ఒకవేళ విలేజ్లో గనక మనము మన చైల్డ్హుడ్ని గడిపింటే గనక ఆ జ్ఞాపకాలు, మనం స్కూల్కి వెళ్ళే డేస్, అవన్నీ మనకు ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేస్తాయట. ఇక మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది అన్నమాట. ఎందుకు అనంటే ఈ సహజమైన స్మెల్ వల్ల మన మైండ్ అండ్ బాడీ కాస్త తేలికగా, యాక్టివ్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ డే కూడా మనది చాలా ప్రశాంతంగా సాగిపోతుందట. ఇక ప్రకృతితో మనకు అనుబంధాన్ని కూడా పెంచుతుంది అన్నమాట. ఎందుకు అనంటే ఆ వర్షం నుంచి వచ్చే స్మెల్ మనం తీసుకున్నట్లయితే మనకు తెలియకుండానే మనం ఆ నేచర్కి కనెక్ట్ అయిపోయి మనం నేచర్తో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక ఫ్రెష్ గాలి వస్తుంది కాబట్టి ఆ గాలిలో ఉండే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది కూడా మనం తెలియకుండానే ఆస్వాదించేస్తామన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి మట్టి వాసన. సో మీరు కూడా ఎప్పుడైనా మిస్ అయ్యి ఉంటే గనక తప్పకుండా ట్రై చేయండి. ఇక వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది. స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది 8 గంటలకు. వార్త ముఖ్యాంశాలు వింటారు. వార్త ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ నేనైతే మాట్లాడతాను. మరి మీరు కూడా వర్షంతో ఉండే ఎక్స్పీరియన్స్ కానీ, మట్టి నుంచి వచ్చిన స్మెల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసింటే గనక మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. 9140232348 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. కొన్ని వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి, నేను 8 o'clock న్యూస్ తర్వాత ఖచ్చితంగా చదివి వినిపించేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಟಿಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷುಲು ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ್, ಇನ್ಚಾರ್ಜ್ ಮೀನಾಕ್ಷಿ ನಟರಾಜನ್, ಎಐಸಿಸಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಚಿನ್ ಸಾವಂತ್ ಪಾಲ್ಗೊನ್ನಾರು. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కార్యక్రమాలు, ఎస్ఐఆర్ పనితీరుపై సమీక్ష జరిగింది. సంఘటన్ సృజన్ అభియాన్ పనితీరుపై వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర నేతలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నిన్న జారీ చేసిన ఆదేశాలపై కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువులకు పునరుద్ధరణ పనులు సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం ఈరోజు 100వ ఎపిసోడ్కు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 5 రైతు వేదికల్లో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నందున రైతులందరూ తమ సమీప రైతు వేదికలకు హాజరై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు గోపి కోరారు. హైదరాబాద్ ఈసిటీలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోని ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, చిరిపాల్ పాలీఫిల్మ్ లిమిటెడ్ పరిశ్రమలను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది మరింత వేగంగా ఉంటుందని సిఎస్ అధికారులను కోరారు. రాష్ట్రంలో ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార సమాఖ్య స్ఫూర్తితో సింగరేణి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతర సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కోల్ బ్లాక్లను పారదర్శక పద్ధతిలో కేటాయిస్తున్నామని చెప్పారు. కష్టాల్లో ఉన్న సింగరేణిని ఆదుకునేందుకు 2015లో ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ను సింగరేణికి విద్యుదుత్పత్తి కోసం మోదీ సర్కారు కేటాయించిందన్నారు. తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. మరి 8:00 టు 10:00 నేనైతే మీకు బోలెడని విషయాలు చెప్పేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా జస్ట్ స్టే ట్యూన్.

ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగుల మయం. మన దగ్గర ఒక అత్యంత విలువైన బహుమతి ఉందన్నమాట. అది చాలా ఫ్రీగా వస్తుంది. మనం దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటా అని అనుకుంటున్నారా? దానికి అసలు ఖర్చు కూడా అవ్వదండి. ఎస్, మన స్మైల్ అన్నమాట. సో మన స్మైల్ కొంచెం కూడా ఖర్చు చేయకుండా చాలామందిని హ్యాపీగా ఉంచేస్తుంది కదా. ఎదుటివారు కనుక మనల్ని చూసి, అంటే మనం వాళ్ళని చూసి స్మైల్ ఇస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా స్మైల్ ఇస్తారు. ఇది ఎలాంటి డబ్బుని ఖర్చు చేయదు అండ్ ఎదుటివారి మనస్సును కూడా గెలుచుకుంటుంది. సో ఈరోజు ఇంట్లో కానీ బయట కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు వెళ్ళే ప్లేస్లో ఒకరిని చూసి మనస్ఫూర్తిగా నవ్వండి. జస్ట్ నవ్వండి చాలు. ఆ చిన్న స్మైలే వాళ్ళకి చాలా చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చేస్తుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం. మరి వాట్సాప్ మెసేజెస్ అయితే చదువుతాను చెప్పాను కదా, బోల్డ్ అన్ని మెసేజెస్ వచ్చాయి. యాజ్ యూజువల్ మన బీవీ రావు గారు అయితే మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బీవీ రావు గారు మీకు కూడా. అండ్ మెరుగు మధు భువనగిరి నుంచి మెసేజ్ చేశారు హ్యాపీ మార్నింగ్ అని, మీకు కూడా హ్యాపీ హ్యాపీ మార్నింగ్. అండ్ నవత గారు కూడా మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ స్వాతి గారు అని. థ్యాంక్ యూ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ రాధ గారు కూడా మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఈశ్వర్ గారు కూడా మెసేజ్ చేశారు, పద్మ ఈశ్వర్ సాయి భువి గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వీటిని ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నువ్వు నాకు నచ్చావు. చిత్రమ్మ గారు పాడారు అండ్ శ్రీరామ్ ప్రభు పాడారు. నాచు

0: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. ఎస్, ఉదయం లేచిన తరువాత మన మామూలుగా రొటీన్ వర్క్స్ అని చేసుకుంటాం కదా, దాని తర్వాత అందరికీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి అనమాట అందరికీ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం, ఏం చేయాలి ఈరోజు వంట, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఇది మాత్రం ఎన్ని రెసిపీస్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా, ఎన్ని తిన్నా, ఎన్ని చేసుకుంటున్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతూనే ఉంటుందన్నమాట. ఎవ్రీ డే 3 టైమ్స్ కుక్ చేయాలి, ప్రతి ఒక్క పూట ఏం తినాలి, ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి, ఇలా రన్ అవుతూనే ఉంటుంది మైండ్లో, బ్యాక్గ్రౌండ్లో. ఒక పూట తినగానే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అన్న థాట్ అయితే మనకు వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా మంచిగా అంటే వీక్లీ ప్లాన్ కనుక మనం షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, లైక్ వీకెండ్ వచ్చినప్పుడు మనం కాస్త అంటే కాస్త కొస్త ఫ్రీగా ఉంటాం కదా, అంటే లిటిల్ టైమ్స్ చేసుకుంటాం కదా మన కోసం అంటూ. సో ఆ టైంలో నెక్స్ట్ వీక్ మొత్తం ఏం చేయాలి అని మంచిగా ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఇవి కాకుండా నెక్స్ట్ వీక్ ఇవి రిపీట్ అవ్వకుండా మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో. ముఖ్యంగా మనం ప్రోటీన్ తీసుకోవాలని, ఫైబర్ తీసుకోవాలని, మిల్లెట్స్ తీసుకోవాలని చాలా చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే సూపర్గా మెనూని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఏమంటారు? ఎస్, మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా చిన్న ప్రోమో అయితే వచ్చేస్తుంది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఎస్ మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 8 అవర్స్ క్రాస్ అయిపోయి 28 మినిట్స్ కూడా అయిపోయిందన్నమాట. సో మనకైతే బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది. మరి ఈజీ అండ్ ప్రోటీన్ ఉండే క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుందాము. దాని తర్వాత నేనైతే ఒక చిన్న టిప్ చెప్పేస్తాను, బ్రేక్ఫాస్ట్ రెసిపీ తర్వాత నేను చెప్పేస్తాను. సో ఏంటి అని అంటే పెసరల్లతో చీల అన్నమాట. మామూలుగా మనం పెసర్లు నానబెట్టేసి పెసరట్టు వేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అని అంటే ఇది చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే పెసర్లు, పచ్చిపెసర్లు ఉంటాయి కదా, అవి ఒక కప్పు తీసుకోవాలి, అల్లం ఒక చిన్న అంగుళం ముక్క, పచ్చిమిర్చి ఒక 2 or 3 తీసుకోవాలి, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1 అంటే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ 1/2 కప్ తురిమేసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర 1-3 టేబుల్ స్పూన్స్ అనమాట, కరివేపాకు కొద్దిగా, నూనె లేదా నెయ్యి మన కన్వీనియంట్ని బట్టి తీసుకోవాలి. ఇవైతే ఇంగ్రీడియంట్స్. మరి తయారు చేసే విధానము అండ్ న్యూట్రిషియన్స్ అవి కూడా చెప్పేస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత నేనైతే చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. గౌతమి గారు మెసేజ్ చేశారు, హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అక్క విత్ స్మైల్ అంట, థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ మార్నింగ్ అర్ణిక, సాన్వి, దిత్య, అమిత, అంచు, అన్విత, రవీణ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు చిన్న చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని. మీకు కూడా స్మైల్తో గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. అండ్ మీరు కూడా వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి, నేనైతే చదివి వినిపించేస్తాను. యస్, స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ మరి మనం మాట్లాడుకుంటున్నాం హెల్దీ హెల్త్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గురించి. ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశాను, క్విక్గా మళ్ళీ చెప్పేస్తాను. పెసర్లు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ లేకపోతే ఘీ, ఏదో ఒకటి మన ప్రిఫరెన్స్ని బట్టి. ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. నాకు కొన్ని వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి, ఇంగ్రీడియంట్స్ చెప్పగానే రెసిపీ కూడా చెప్పేశారనమాట. మన లిజనర్స్ ఎంత ఫాస్ట్ ఉన్నారంటే ఓ మై గాడ్, సూపర్ అసలు. ఎస్, ఎనీవే నేనైతే మళ్ళీ చెప్పేస్తాను. ఏంటి అనంటే మనం చేయాల్సిన పని ఒక్కటి ఒకటి అనమాట. పెసర్లని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఒక 6 to 8 hours. మీ అందరికీ తెలిసి గ్రెయిన్స్ అన్నీ ఎంత సోక్ చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దాని నుంచి. సో నానే నా పెసర్లను మనము వాటర్ అంతా తీసేసి అందులో అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో ఉల్లిపాయ, తరిగిన క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు ఇంకా ఇష్టం ఉంటే ఆ పెసర్లు గ్రైండ్ చేసేటప్పుడు కాస్త స్పినాచ్ వేసుకున్నట్లయితే ఇంకా మంచి కలర్ కూడా వస్తుందన్నమాట, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అండ్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దోశలు వేసే పెంక పెట్టేసి దోశ ఆ పెంక వేడిగా అయిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసి మనకు ఊతప్పం లాగా కావాలనుకుంటే, ఊతప్పం లాగా లేదు అని అనుకుంటే కనుక దోశలాగానైనా వేసుకోవచ్చు. సో కింద మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దాన్ని దోశని మళ్ళీ టర్న్ చేసి ఇంకో వైపు కూడా అదే రంగు వచ్చే వరకు మనము మంచిగా కాల్చుకోవాలి. సో ఈ రెసిపీ అంటే దీన్ని, ఈ దోశను మనం అల్లం చట్నీ కానీ లేకపోతే పుదీనా చట్నీ, టమాటో చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దానిపైన మందంగా వేసుకొని పైన మనకు లోపల మిక్స్ చేసుకున్నాం కదా ఆనియన్, క్యారెట్ అవన్నీ, అలా కాకుండా ఊతప్పం లాగా వేసుకొని లేకపోతే దోశలాగా వేసుకొని దానిపైన కూడా వేసుకోవచ్చు అనమాట. పైనైనా వేసుకోవచ్చు, పిండిలో అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. చెప్పాను కదా మనం పిండిలో కాస్త పాలకూర కానీ మెంతకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ప్రోటీన్ కావాలి అని అంటే కనుక మనం పన్నీర్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పెసర్లు మనం మొలకెత్తిచ్చి కూడా గ్రైండ్ చేసుకొని చేసుకుంటే ఇంకా చాలా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళకి చీజ్ని చాలా ఇష్టపడతారు కాబట్టి చీజ్ కూడా గ్రేట్ చేసి దానిపైన యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని యాడ్ చేసుకుంటే అంత టేస్ట్, అంత ప్రోటీన్, అంత బెనిఫిట్స్ మనకు ఉంటాయి. బట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎస్, మరి దీని నుంచి మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అని డౌట్ వచ్చేయచ్చు వెంటనే. ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాం కదా, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విన్నాము. వీటిని ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. చిన్న ప్రోమో అయితే వచ్చేస్తుంది, ప్రోమో తర్వాత ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్,
1: from the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telanganam,
2: the voice of our home state.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 51 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, టైం అయితే అలా అలా అలా పరిగెడుతూ ఉంది.

మరి మనం మాట్లాడుతూ మాటలు వింటూ పాటలు వింటూ మన పనులు అయితే మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం మార్నింగ్ వర్కౌట్ చేసేసాము, డివోషనల్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది, అండ్ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఉన్నామన్నమాట. మరి రెసిపీ చెప్పుతుంటే నాకైతే తినాలి తినాలి అని అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుంటాను ఇంటికి వెళ్ళి. బట్ పెసర్లు కూడా నేను నానబెట్టేసి వచ్చానమాట, అందుకే చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను. ఎస్, మరి దీనివల్ల మనకేమవుతుందంటే ఇందులో ముఖ్యంగా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆకలి అనేది త్వరగా వేయకుండా మనకు ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అన్నమాట. ఇక షుగర్ పేషెంట్స్, లేకపోతే దీనికి తక్కువ ఆయిల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినడానికి ఇది ఇష్టపడతారు. ఇందులో మనకు న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసి ప్రోటీన్ 9 to 11 grams ఉంటుంది, 150 to 170 కిలో క్యాలరీస్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కొవ్వు, సోడియం, కాల్షియం, ఐరన్, పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనందరికీ తెలుసు. ఐరన్, ఫోలేట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు రక్తహీనత అలాంటివి ఏవైనా ఉంటే కనుక దీన్ని కొంచెం తీసుకుంటూ ఉన్నట్లయితే మనకు కాస్త తగ్గుతుందన్నమాట. సో ఇందులో క్యారెట్, పాలకూర, బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ ఆన్ అయ్యాయి కాబట్టి ఇంకా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పన్నీరు, టోఫు ఏదైనా పైన మనం వేసేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి హెల్దీ అండ్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకోసం నేను తెచ్చేస్తాను. మరి మీరు కూడా ఏదైనా క్విక్గా అయిపోయే రెసిపీ నాకు చెప్పాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేనైతే చదివి వినిపించేస్తాను. సో మనం తీసుకునే మార్నింగ్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. దాని ప్రకారమే మనం ప్లాన్ చేసుకొని తీసుకోవడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సఖీ మూవీ నుంచి

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 8:59 అవుతుంది. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలను వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశం నిర్వహిస్తారు. వర్షాకాల సమావేశాల ఆరవ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల రెండవ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన

పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. ఆ పార్టీ హయాంలో కర్ణాటకలో డ్యాంల నిర్మాణాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తక్షణమే తప్పించాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు తెలిపారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన అభివర్ణించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: FM Rainbow 101.9.

0: ఏంది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జస్ట్ నే

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి స్టూడియో క్లాక్ లో టైం 9 క్రాస్ అయిపోయి 12 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. నాకు తెలిసి బయట రష్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది, బట్ కాస్త చల్లగా ఉంది కాబట్టి బైక్లో వెళ్ళే వాళ్ళు మాత్రం మీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. స్కార్ఫ్, జాకెట్ అలా అయితే వేసుకోండి. ఎందుకు అనంటే చాలా చాలా చలిగా ఉంటుంది, అండ్ రెయిన్ కోట్ కూడా పెట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంలో ఎప్పుడు రెయిన్ వస్తుందో తెలియదు కాబట్టి దానికి తగ్గట్టుగా మనమైతే ప్రిపేర్ అవ్వాలి. అండ్ నేను ఒక టిప్ చెప్తాను కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత, అంటే అప్పుడు టైం అయిపోయిందని చెప్పలేదు. ఏంటి అనంటే ఇలాంటి గ్రెయిన్స్ ఉంటాయి కదా, పెసర్లు, శనగలు, రాజ్మా, పెబ్బర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ మనం డైలీ లైఫ్లో కొంచెం కొంచెం తీసుకోవాలి అని అనుకుంటే గనక ఏం చేయాలి అంటే, ఒక 2 లేకపోతే 3 టైప్స్ ఆఫ్ ఏవైనా సరే గ్రెయిన్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాటిని నెక్స్ట్ డే బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే గనక మనం ఏ కర్రీ చేసినా సరే అందులో కాస్త ఒక 20 గింజలు అట్లా కొన్ని కొన్ని యాడ్ చేసుకున్నట్లయితే గనక మనకు తెలియకుండానే అవన్నీ మన బాడీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే స్పెసిఫిక్గా వాటిని నానబెట్టుకొని కర్రీస్ చేసుకునే కంటే ఇలా చేసుకున్నట్లయితే మనం వాటిని డైలీ యూజ్ చేసినట్లు ఉంటుంది, అండ్ తింటూ ఉన్నట్లు కూడా ఉంటుంది అన్నమాట. వాటి బెనిఫిట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఏమంటారు? ఎస్, టిప్ నచ్చితే కనుక ఫాలో అయిపోండి అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఎస్, ఐ మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఎంజాయ్.

0: FM Rainbow 101.9, musically yours.
1: ಎಸ್ ಮರಿ, ಸೂಪರ್ ಸೂಪರ್ ಟ್ರ್ಯಾಕ್ ಐತೇ ವಿನ್ನರ್ ಕದಾ ಸಿದ್ ಶ್ರೀರಾಮ್ ಗಾರ್ ಪಾಡಿನ ಆಯ್ ಮಾನವ ಹರಡು ಮೂವಿ ನುಂಚಿ ವಂಡರ್ಫುಲ್ ಟ್ರ್ಯಾಕ್ ಐತೇ ವಿನ್ನರು. నేను కూడా సాంగ్ సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఎస్, మరి కొన్ని పదాలు మన కళ్ళ ముందు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి వెనుక ఉన్న మీనింగ్ మాత్రం మనం తెలుసుకోము. అలా చాలా చాలా

ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బస్సెస్ ఎందుకు ఎల్లో కలర్లోనే ఉంటాయి, సిగ్నల్స్ ఎందుకు రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి, ఏరోప్లేన్ ఎందుకు ఫ్లైట్స్ అన్ని వైట్ కలర్లో, ఇలా చాలా విషయాలు, బోల్డ్ అనే విషయాలు నేనైతే మీకు చాలా విషయాలు చెప్పాను. అలాంటి వాటిదే ఇది కూడా అన్నమాట. ఏంటి అని అంటే, హార్న్ ఓకే ప్లీజ్ అని మనం వెహికల్స్ బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటాము. చాలా చాలా చాలా ట్రక్స్ వెనక కానీ, కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ వెనక ఇది రాసి ఉంటుందన్నమాట. అసలు ఎందుకు అలా రాస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఆలోచించండి. మరి మీకేమైనా దీని గురించి తడితే గనక నాకు చెప్పండి, లేదు అంటే ఈ పాట తర్వాత నేనైతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. ఎస్, ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయ. మరి మనం మాట్లాడుకుంటున్నాము మనకు వెహికల్స్ బ్యాక్ సైడ్ ఓకే హార్న్ ప్లీజ్, లేకపోతే హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి ఉంటుంది కదా. ఎందుకు అలా రాసి ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యిందంట. ఎందుకు స్టార్ట్ అయ్యింది అని అంటే అప్పట్లో రోడ్స్ అన్ని చాలా ఇరుకు ఇరుకుగా ఉండేవి, ఎక్కువగా 2-way లైన్ ఉండేవి కాదు, అండ్ ట్రక్స్ పెద్దవిగా నెమ్మదిగా స్లోగా ట్రావెల్ చేసేవన్నమాట. ముఖ్యంగా అప్పటి ట్రక్స్కి ఏంటి అని అంటే ఇప్పటిలాగా సైడ్ మిర్రర్స్, రియర్ వ్యూ కెమెరాలు, సెన్సార్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా. సో వాటి వల్ల డ్రైవర్స్కి వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించడానికి ఈజీగా అప్పుడు వెనుక వస్తున్న కారు లేకపోతే బస్సు కానీ ఏదైనా సరే ముందు ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటే గనక హారన్ కొట్టండి అని అదొక మీనింగ్ అన్నమాట. ఇదొక మీనింగ్, ఒక డ్రైవర్ అంటే హారన్ విన్న డ్రైవర్ సిచ్యువేషన్ని బట్టి తనకు సైడ్ ఇస్తే అది వెనుక ఉన్న వెహికల్ ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తుంది అన్నమాట. ఇది ఒక హిస్టరీ. మరి ఓకే అని ఎందుకు రాసింది హార్న్ ప్లీజ్ అని? అయితే హారన్ కొట్టండి నేను సైడ్ ఇస్తాను అన్న మీనింగ్ అయితే అక్కడికి క్లారిటీ వచ్చింది. మరి ఓకే అన్నదానికి కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట, అది కూడా ఏంటో చెప్పేస్తాను. బట్ అందుకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి,
4: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
5: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
4: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
5: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి, అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
4: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఎస్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం ఎఫ్ఎం రెయిన్బోలో. మరి నేను మీ ఆజీ స్వాతి శరత్. మనం మాట్లాడుకుంటున్నాము వెహికల్స్కి హార్న్ ఓకే ప్లీజ్, లేకపోతే ఓకే హార్న్ ప్లీజ్ అని రాసి ఉంటుంది కదా. హార్న్ ప్లీజ్ అంటే మనందరికీ తెలుసు, ఎందుకు అని అంటే వెనుక నుంచి మనం ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటే హార్న్ కొట్టినట్లయితే గనక వాళ్ళు కాస్త మనకు సైడ్ ఇస్తారనమాట. మరి ఓకే అని ఎందుకు వచ్చింది అని డౌట్ వచ్చిందనమాట. ఎస్, దీనికి చాలా చాలా స్టోరీసే ఉన్నాయి. కొందరేమో ఓవర్టేక్ కైండ్లీ అని అనుకుంటారు, మరికొందరేమో ఇంకొక హిస్టరీ ఉందన్నమాట, చాలా చాలా పాత హిస్టరీ అనమాట. రెండవ ప్రపంచ యుద్ధం అంటే దాదాపుగా 1939 to 1945 అప్పుడు అనమాట. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం

జరిగే టైంలో మనకు ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత స్టార్ట్ అయిపోయిందట. అంటే అన్ని కంట్రీస్ లాగానే మన కంట్రీకి కూడా ఇంధనం అంటే డీజిల్ సప్లై అనేది చాలా చాలా చాలా ప్రాబ్లం అయ్యింది. ఆ టైంలో కొన్ని ట్రక్స్ కిరోసిన్ యూజ్ చేసేవన్నమాట. మరి కిరోసిన్ యూజ్ చేసినప్పుడు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలట కిరోసిన్ వాహనాలు. సో అలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనం కిరోసిన్ వాడుతున్నాము అని ఎదుటి వాళ్ళకి తెలియాలి అని అంటే వెనక ఆన్ కిరోసిన్ అని రాసేవాళ్ళంట. అంటే ఆ వెహికల్ కిరోసిన్ యూజ్ చేసి గనక ట్రావెల్ చేస్తూ ఉంటే గనక ఆన్ కిరోసిన్ అని రాసేవాళ్ళు. సో అలా అది కాలక్రమేణా ఆన్ కిరోసిన్ అనే వర్డ్ మెల్లమెల్లగా షార్ట్కట్లో ఓకేగా మారిందట. ఆ తర్వాత మొత్తానికి అది హాన్ ఓకే ప్లీజ్ అన్నట్టుగా స్టార్ట్ అయిపోయింది అని ఒక కథనం అనమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ అంటే ఇది ఇప్పుడున్న అక్షరాలు అంటే ఇప్పుడున్నవి అప్పట్లో వచ్చినవన్నమాట. అదేదో ఇప్పుడు ఫ్యాషన్గా రాసుకున్నారని కాదు, చాలా చాలా ట్రక్స్ పైన ఇలా రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇవి ఎవరూ రాసుకోవట్లేదు. బట్ కొన్ని వెహికల్స్కి అయితే ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అండ్ తెలుసుకున్నాం కదా దాన్ని ఎందుకు రాశారు అని ఇప్పుడైతే మనకు తెలిసిపోయింది. ఇలాంటి ఇంకా విషయాలు కావాలి అని అంటే జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు, సాగర్ గారు పాడారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: FM Rainbow 101.9.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
3: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం,
3: ఒగ్గు కథలు,
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలకు వైపు
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: Yes, it's 9 hours క్రాస్ అయిపోయి, 55 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మరి నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. సూపర్ సూపర్ ట్రాక్స్, మాటలు, ముచ్చట్లు, నేనైతే బోల్డ్ అన్ని పాటలతో ముచ్చట్లతో సూపర్గా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మంచి రెసిపీతో, ముచ్చట్లతో, మాటలతో నేనైతే వచ్చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వింటర్ అంటే రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా మీరైతే కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇమ్యూనిటీని మాత్రం కంపల్సరీ బూస్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా ఫుడ్ అయితే ఇంటేక్ చేయండి. ఓకేనా? ఎస్, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ వీక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో నిన్న సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. విదేశీ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయని, థర్డ్ లాంగ్వేజ్లో జర్మన్, జపనీస్ భాషలకు అవకాశమివ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఆయన ఎంపీ వంశీ కృష్ణతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి జీవో ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి విన్నవించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నిన్న తెలంగాణ రాష్ట శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన ఇరువురు స్పీకర్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వహణపై ముచ్చటించారు. తెలంగాణలో జరిగిన ఇంటర్ 10వ తరగతి పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయితే మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగవద్దని ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన వివిధ కోర్సుల పరీక్షలు ఈ నెల 29 నుంచి జరుగుతాయని యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం సమర్థ పంచాయతీ పోర్టల్ను ఆయన ప్రారంభించారు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో DPIIT నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళా షార్ట్ పుట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: what I'm guessing. Sir, video I won't be able to play. And then, okay. Hi, hello, namaskar. Good morning, Preeti. Very good morning, sir. Sir ka message hai Vishnu ji hai airport Begumpet se. He wants to listen to a song, Modern Talking from Sherry. Sherry lady, all right. We'll do that. We'll definitely play that one. But before we do that, we'll play a small ad and get back to regular tracks. Stay tuned. This is All India Radio, Rainbow FM 101.9. Rainbow adds colors to your life, and this is your RJ Preet. I'm also going to play one more beautiful track for you all lovely people. That is Angel Eyes by Raghav Mathur. I don't know the song. I think it came around 20 years ago. Not very sure about it. But yes, I remember listening to this around 20 years ago. And that used to be, you know, in the top list of my tracks that I always wanted to listen to this one. So yes, I just found that one. And Raghav is somebody who has been doing this multilingual songs. And he's just too good at it. You would love his voice. You would love his creation. Stay tuned and you will get to listen to this one as well. Time for a small break though.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: FM Rainbow 101.9.

0: ರೈನ್ಬೋ 101.9.
1: ಪಿಎಂ ಜಯ್ ಅಬ್ ಗರೀಬೋ ಕಿ ಜಯ್ ಬನ್ ಗಯಿ ಹೈ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన 10th ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకు సుమారు 54,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్దికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోట సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత ఆగస్టు 14వ తేదీ వరకు, రెండో విడత ఆగస్టు 17వ తేదీ నుంచి 25 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం BS6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం 7కి ఒకసారి POCC తీసుకుంటూ ఉండగా దానిని 3 ఏళ్లకు పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. నేర నిరూపణ విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. FSLకు కొత్తగా ఎంపికైన 57 మంది ఉద్యోగులకు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సుకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నీట్ యూజీ 2026 మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. సినీ నటి పావల శ్యామల మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీతో సహా

పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: FM Rainbow 101.9.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్.
3: Hyderabad is a grand buffet.
4: And every dish has a story waiting to be told.
3: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
4: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
3: It's not just food.
4: It's culture, history and flavor rolled into one.
3: Jashne Hyderabad.
5: Well, we discussed about hepatitis and yes, it's very important to take all the vaccinations. बचपन में अगर आपको नहीं मिली है, हमारी जनरेशन में बहुत लोग नहीं ले पाए, तो आप अभी भी प्लीज़, जैसा डॉक्टर साहब ने कहा कि आप जाइए चेकअप कराइए. एंड अगर आपको वैक्सीनेशन नहीं मिली है तो आप प्लीज़ जाके लीजिए एंड अपने आप को प्रोटेक्ट करिए हेपेटाइटिस आने से. एंड बारिश का मौसम है तो यस, चांसेस बहुत ज़्यादा होते हैं. सो ट्राई टू ईट एट होम, ट्राई टू ईट एट वेरी यू नो सेफ प्लेसेस. सेफ इसलिए बोल रही हूँ क्योंकि आजकल इतनी जगह पे रेड पड़ रही है सेफ्टी को लेकर, फूड इंस्पेक्टर्स जा रहे हैं फूड सेफ्टी को लेकर, कि बहुत सारी जगह से यही रिपोर्ट आ रही है कि कहीं पर भी सफाई मेंटेन नहीं की जाती है. तो यस, ये सारी चीज़ें एक हेल्दी इंसान को काफ़ी बीमार कर सकते हैं. सो आपकी हेल्थ आपके हाथों पर है, ख्याल रखिए अपना एंड अच्छे से रहिए, अच्छे से खाइए. स्टे ट्यून्ड, हम चलेंगे गाने की तरफ राइट आफ्टर ए स्मॉल ब्रेक.
6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
7: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
0: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: FM Rainbow 101.9.
6: सुर में गाना सीखिए.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
3: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
4: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
3: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
5: सो बैक टू आवर शो हेलो रेनबो, एंड टॉपिक चल रहा है कि स्मार्टफोन से पहले आपकी लाइफ कैसी थी. तो चलिए चलते हैं हमारे नेक्स्ट कॉलर की तरफ. हेलो.
6: हेलो, गुड आफ्टरनून आदाब प्रीति.
5: गुड आफ्टरनून सर, कैसे हैं आप?
6: अल्हम्दुलिल्लाह, अल्लाह का करम, आपकी दुआ है. उम्मीद करता हूँ आप भी खैरियत से होंगे. बिल्कुल.
5: हाँ जी सर. तो बताइए सर, टॉपिक के बारे में क्या?
6: भाई बहनों को भी मेरा प्यार भरा सलाम आदाब. अल्लाह सबको खुश रखे, आबाद रखे, सेहतमंद रखे.
5: हाँ जी सर.
6: और स्मार्टफोन के हमको नुकसान से बचाया और पूरे नफे उसके हासिल करने की कोशिश.
5: तो आपको लगता है कि स्मार्टफोन आपको काफी नुकसान दे रहे हैं, कैसे सर?
6: नुकसान तो नहीं है, नफा है, लेकिन हम नुकसान को, नफे को छोड़ दिए, नुकसानों में घुस गए हम. मैं तो ब्लाइंड हूँ, तो मेरे पास सादा ही फोन है और मुझे बहुत अच्छा लगता है. ऐसी भी जिंदगी चल रही है, और जब स्मार्टफोन नहीं था तब भी जिंदगी चल रही थी. स्मार्टफोन आने से पहले हमको वक्त की कदर थी, इंतजार था, इंतजार म्यूजिक और फिर मेहनत मशक्कत जितनी होती थी वो भी एक अलग मजा था, वो भी एक अच्छी चीज थी. अब उसके बाद सारी आसानी हो गई है.
5: बोलते
6: ना, जो चीज आसानी से मिल जाती है तो उसकी कदर नहीं रहती हमको.
5: सही बात है,
6: हो गया है हमको.

0: వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: సో టాపిక్ చల్ రహా హై, షో చల్ రహా హై హెలో రెయిన్బో. టాపిక్ చల్ రహా హై కి స్మార్ట్ ఫోన్ సే పెహలే హమారీ లైఫ్ కైసీ థీ. సో చల్తే హై హమారే కాలర్ కి తరఫ. హెలో.
3: హెలో అమ్మా, జై శ్రీ.
2: జై శ్రీ నహీ సర్, ప్రీత్ బాత్ కర్ రహీ హూం సర్.
3: हां प्रीत.
2: हां जी सर.
3: और टॉपिक अच्छा है मो.
2: थैंक यू सर.
3: और ये फोन आया सर पहले.
2: हम्म.
3: क्या तो मैरिजेस को उसको क्या को हमें बुलाना का तो बहुत तकलीफ होता है यार.
2: हम्म.
3: अब क्या है फोन में व्हाट्सएप में वो पेपर पेपर रखने का बोलने का चार्जी का ऐसा कैसे रखो. अब इजी हो गया है.
2: नाइस
3: हो गया. रेडियो में बात करने की इजी हो गया. तो सारा दुनिया सब भी हमारे हाथ में रहता है.
2: सही है सर.
3: वो देखना उनको प्रॉपर क्या को किस तो देखना होते भी वो पवार साथ में देखे जा. वैसा ఆ విధంగా మనం ఎందుకంటే అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది ఫోను. కాబట్టి ఇంత ముందు అంత లేదు, ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఏ పనికైనా మనకు ఎక్కడైనా టూర్ పోవాలన్నా కూడా తెలుగు మాలం హోతాయ.
2: నై సార్, తెలుగు అంత బాగా రాదు సార్.
3: అదే ఇంటాటో కదా.
2: ఎక్కడైనా
3: మనం ఎక్కడైనా పోవాలన్నా కూడా ప్రయాణానికి ఇవి చెప్తున్నాయి కదా, ఈ ఫలానే టైం ఫలాని సార్ పోవాలంటే ఇన్ని టైంలో పోతుంది, ఇంత టైంలో పోతుంది, ఇతర టైం జాతీయ ఇక్కడికి రైలు గారికి జాయిన్ అయితే పర్వాని ప్లేట్ జాయిన్ అయ్యేటప్పి కిచ్చిన బజే జాత చెప్పి వాట్సాప్ నుంచి చెక్తీ
2: సార్.
3: చాలా ఫ్యూ మినిట్స్ మే సో మాలూమ్ అవుతాయి స్మార్ట్ ఫోన్ మే.
2: ఓకే సార్. Thank you so much for calling, sir.
3: Haan ji. Thank you, ma.
2: Thank you, sir. Thank you. Chalte hain hamare next caller ki taraf. Hello.
4: Radhe, Radhe. Sukh chain se rehna hai to Radhe, Radhe kehna hai.
2: Ji, sir. Radhe, Radhe. Kaise hain, sir, aapka naam?
4: Aapko, Arif

0: ರೇನ್ಬೋ 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మేము స్టూడియో క్లాక్ సమయం 2 గంటలైంది. మరి ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్ని హైదరాబాద్లో మనం ఉన్నాం. ఇంకా ఈరోజైతే జస్ని హైదరాబాద్ అలాగే డబుల్ కమిటాలో సూపర్ ఇంట్రెస్టింగ్ డే స్పెషల్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తాను. ఇంకా దాంతోపాటుగా ఫిట్ ఇండియా, రైట్? సో ఫిట్ ఇండియా గురించి, తర్వాత తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా అప్ టు 6 o'clock వరకు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్చడానికి మీ ఆర్జే వెంకీ రెడీగా ఉన్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ ట్రాక్తో ఈరోజైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేదాం. అంతకుముందు జస్ని హైదరాబాద్లో ఏం తినిపించబోతున్నాడు వెంకీ అనుకుంటున్నారా? రైట్. సో ఏ కర్రీ తినాలన్నా కూడా, ఏ రకమైనటువంటి మసాలా ఫుడ్ ఐటెం తినాలన్నా కూడా, సో దానికి ఆ టేస్ట్ ఇప్పించేటువంటి అంశం ఏది అంటే, సో ముందుగా లైట్ ఫుడ్ తీసుకోవాలని అందరూ అనుకుంటుంటారు కదా, దాంట్లో భాగంగానే ఈరోజు ఖచ్చితంగా ప్రతి మెనూలో కూడా కనబడుతుంది కదా రోటీ, రైట్? సో రుమాల్ రోటీ గురించి ఈరోజు నేను మీకు జస్ని హైదరాబాద్లో చాలా అంశాలు చెప్పబోతున్నాను. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి. సో ఈగర్గా వెయిట్ చేయండి రుమాల్ రోటీ తినేసేయడానికి. ఇప్పుడైతే సూపర్ సాంగ్, కేకే అండ్ సుచిత్ర పాడినటువంటి, కేకే సుచిత్ర పాడినటువంటి సూపర్ సాంగ్ ఘర్షణ మూవీలోంచి మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు.

శుభం స్వాగతం విన్నారు కదా ఘర్షణ మూవీలోంచి వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్ జస్ట్ నీ హైదరాబాద్లో రుమాల్ రోటీ గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు రుమాల్ రోటీ అంటే పేరు వినగానే సన్నగా మెత్తగా ఉండేటువంటి రోటీ గుర్తుకొస్తూ ఉంటుంది. రుమాల్ అంటే చేతి రుమాలు, అంత పలుచగా చేతి రుమాలు అంత పలుచగా ఉండటం వల్లే దీనికి ఆ పేరు వచ్చిందనమాట. అయితే మొఘలాయి హైదరాబాదీ వంటకాల్లో ఇదొక స్పెషల్ ప్లేస్ అయితే సంపాదించుకుందని చెప్పొచ్చు. బిర్యానీతో పాటు కాకుండా కబాబ్లు, కుర్మాలు, గ్రేవీ కర్రీలతో కూడా దీన్ని తింటారనమాట. భారీగా కాకుండా తేలిగ్గా ఉండటం వల్ల చాలామంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. రుచిని తగ్గించకుండా కూరల అసలు ఫ్లేవర్ను ఆస్వాదించాలి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా రుమాల్ రోటీతో పాటే ఆ కర్రీని ఆస్వాదించాల్సిందే. అందుకే రుమాల్ రోటీ భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రోటీగా గుర్తింపు పొందింది. రైట్, సో మరి రుమాల్ రోటీ హిస్టరీ ఏంటి, దాని వారసత్వం ఏంటి చూద్దాం. ఈ శుభం సాంగ్ తర్వాత మనం ఆ అంశాలన్నీ కూడా చూద్దాం. సో శంకర్ మాధవన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం ఈడియట్ సినిమాలోంచి. మీరు వింటున్నారు జస్ట్ నీ హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 పై.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, రుమాల్ రోటీ గురించి మాట్లాడుతున్నాం కదా. రుమాల్ రోటీకి ఎంతో ఆసక్తికరమైనటువంటి చరిత్ర ఉందండి. ఇది మొఘల్ కాలంలో రాజభవనాల వంటశాలల్లో ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఉంటారు. రాజులకు వడ్డించేటువంటి ఘనమైనటువంటి కర్రీలు కబాబులతో పాటు ఈ రోటీని అందించేవారట. చాలా పలుచగా మృదువుగా తయారు చేయడం వంట వాళ్ళ నైపుణ్యానికి గుర్తుగా భావించేవాళ్ళనమాట. ఈ రుమాళ్ళ మడవగలిగేంత మెత్తగా ఉండటం దీని స్పెషాలిటీ అనమాట. కొన్ని అంటే హిస్టరీస్ ప్రకారం, చారిత్రక వర్ణనల ప్రకారం చేతులపై ఉన్నటువంటి నూనెను తుడవడానికి కూడా దీన్ని ఉపయోగించేవారట అప్పట్లో అని చెప్తూ ఉంటారు. కాలక్రమేణా రాజభవనాల నుంచి సాధారణ ప్రజల భవనంలోనికి వచ్చింది ఈ రుమాల్ రోటీ. ఇక ఇప్పుడైతే ఇది భారతదేశపు ఆహార వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది ఈ రుమాల్ రోటీ. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ముందుగానైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడినటువంటి శుభాకాంక్షల మూవీలోంచి ఈ సుప్రీం ట్రాక్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

వెల్ మనం మాట్లాడుకుంటున్నాం జస్ట్ హైదరాబాద్లో రుమాల్ రోటీ గురించి. మరి ఈ రుమాల్ రోటీ కోసం సాధారణంగా మైదా, కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు, నూనె, ఇంకా పాలు, సో ఇలాంటివి అన్నీ కూడా ఉపయోగిస్తుంటారు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మెత్తగా సాగిపోయేలా పిండిని బాగా ముద్దలు కలుపుతారు. తర్వాత ఆ పిండిని కనీసం 1 గంట నుంచి గంటసేపు మూతపెట్టి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యమన్నమాట. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి చేతి రుమాల్లా పలుచగా ఒత్తారనమాట, లేదా గ్లాస్తో తిప్పుతూ పెద్దగా చాపుతారు. ప్రత్యేకంగా తలకిందులుగా పెట్టినటువంటి వేడివేడి కడాయి పైన, గుండ్రటి ఇనుప పెనం పైన దీనికి కాలుస్తుంటారు. కొన్ని సెకండ్లలోనే చిన్న చిన్న మచ్చలు వచ్చాక రోటీ సిద్ధమైపోతుంది. అంటే ఇలా కబాబ్లు, కుర్మాలు, మటన్ లేదా చికెన్ గ్రేవీలతో ఈ మెత్తని రుమాల్ రోటీ తింటే వచ్చేటువంటి రుచి నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు, రైట్? సో మరింత ఇన్ఫర్మేషన్ రుమాల్ రోటీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే మనో చిత్ర పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ కోదమసింహం మూవీ నుంచి.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మ. ఎం రైట్, రుమాల్ రోటీ గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు ఈ హైదరాబాద్ ఫుడ్ కల్చర్ గురించి మాట్లాడితే రుమాల్ రోటీని మర్చిపోలేమండి. హైదరాబాదీ ధమ్కా మటన్, చికెన్ కుర్మా, కబాబ్లతో రుమాల్ రోటీ అద్భుతమైనటువంటి జోడీగా ఉంటుంది. పాత బస్తీ ప్రాంతాల్లో ఇది ఎన్నో దశాబ్దాలుగా ప్రజాదరణ పొందుతోంది. వివాహాలు, వేడుకలు, స్పెషల్ విందుల్లో కూడా రుమాల్ రోటీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. హైదరాబాద్ మాత్రమే కాదండి, లక్నో, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో కూడా దీనికి మంచి ఆదరణే ఉందన్నమాట. ఇక ఇప్పుడైతే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో కూడా సులభంగా లభిస్తుంది అన్ని చోట్ల కూడా. ఇక కొన్ని చోట్ల అయితే చికెన్ ర్యాప్స్, కబాబ్ రోల్స్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. అలా సంప్రదాయ వంటకం నుంచి ఆధునిక ఫాస్ట్ ఫుడ్ వరకు రుమాల్ రోటీ తన స్థానాన్ని అయితే నిలబెట్టుకుందనే చెప్పాలి. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే వెంకీతో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. రైట్, రుమాల్ రోటీ గురించి జస్ట్ని హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం. మరి రుమాల్ రోటీ అసలు మజా సరైన కాంబినేషన్తో తింటేనే తెలుస్తుందండి. మటన్ కుర్మా, చికెన్ కుర్మా వంటి గ్రేవీ కర్రీలతో ఇది అద్భుతంగా సరిపోతుంది. సీఖ్ కబాబ్, బోటీ కబాబ్, చికెన్ టిక్కా ఇలాంటి వంటకాలతో కూడా దీని రుచి రెట్టింపు అవుతుందని చెప్పొచ్చు. హైదరాబాదీ దాల్చా, మిర్చికా సాలంతో కూడా చాలామంది ఇష్టంగా తింటుంటారు. దీన్ని పుదీనా చట్నీ, పెరుగు ఇలాంటి డిప్స్తో కూడా ఇది చాలా బాగుంటుంది. మొత్తంగా ఇది మెత్తగా ఉండటం వల్ల గ్రేవీని బాగా పీల్చుకొని మరింత రుచిగా అనిపిస్తుంది అన్నమాట. నాన్తో పోలిస్తే ఇది తేలికగా ఉండి కూర రుచిని బాగా ఆస్వాదించనిస్తుంది. అందుకే మంచి కర్రీతో పాటు రుమాల్ రోటీ ఉంటే భోజనం మరింత ప్రత్యేకంగా మారుతుందన్నమాట. అది రుమాల్ రోటీ టేస్ట్ అంటే. రైట్, ఇప్పుడైతే శుభ సాంగ్ విందాం. శ్రీపాడినటువంటి ఈ శుభ సాంగ్ గోవిందా గోవిందా అంటూ ఖడ్గ మూవీలోంచి

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్ జస్ని, హైదరాబాద్లో రుమాల్ రోటీ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి రుమాల్ రోటీ రుచికే కాదండి, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి అని చెప్పొచ్చు. ఇది సాధారణంగా తక్కువ నూనెతో తయారవుతుంది, అందువల్ల ఎక్కువ నూనెతో చేసేటువంటి కొన్ని ఇతర రోటీస్ కంటే పోలిస్తే ఇది తేలికగా ఉంటుందన్నమాట. ఇక పిండిలో గోధుమ పిండి ఉపయోగిస్తే కొంత ఫైబర్ కూడా లభిస్తుంది కదా, శరీరానికి అవసరమైనటువంటి కార్బోహైడ్రేట్స్ను ఇది అందిస్తుంటుంది అంతే. ఇంకా మైదాతో ఎక్కువగా తయారు చేస్తే మితంగా తీసుకోవడమే మంచిది, కాకపోతే గోధుమతో అయితే పర్వాలేదు. సరైన కూరలు సలాడ్లతో కలిపి తింటే సమతుల ఆహారంగా మారుతుంది. ఇక రుచితో పాటుగా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకుంటే మాత్రం రుమాల్ రోటీ మంచి ఆహార ఎంపికే అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో ఇదండి ఈరోజు జస్ని హైదరాబాద్లో రుమాల్ రోటీ గురించి. ఇప్పుడు సూపర్ ట్రాక్ విందాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట అతడు మూవీలోంచి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత రాష్ట్రపతిగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్స్ ఎస్టేట్లోని చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బచ్పన్ బాల్ పరిసర్ను వారి సంరక్షణ కోసం సమర్థంగన్వాడి కంపాలనా కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా నిరసనలు అరెస్ట్ అయిన విద్యార్థుల్లో నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. నిరసనకారులపై పోలీసులు హింసకు పాల్పడ్డారన్న పిటిషన్లపై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాజకీయాల్లో నైతికత విలువలకు ప్రతీకగా కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం

అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, 2 BHK ఇళ్లు, రెవెన్యూ మున్సిపల్ సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్త కార్యక్రమం 100వ ఎపిసోడ్ను సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. 2600 రైతు వేదికల ద్వారా 3 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్నీన్యో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ మొదలైన అంశాలపైన కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు రైతులకు సూచన చేశారు. తెలంగాణలో జరిగిన 10th ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజ్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు మహారాష్ట్రలో విదర్భ ప్రాంతాలైన నాగ్పూర్, చంద్రపూర్, వార్ధా, యవట్మాల్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీంతో తెలంగాణలోని ప్రాణహిత నదిలో రాబోయే రోజుల్లో భారీ వరద ప్రవాహాలు చేరే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, మనమున్నాం డబుల్ కమిటాలో. డబుల్ కమిటాలో ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు అయితే జూలై 28 కదా, సో వరల్డ్ నేచర్ కన్సర్వేషన్ డే కదా. సో ప్రకృతిని, సహజ వనరులను కాపాడుతున్నటువంటి అవసరాన్ని గుర్తు చేసేటువంటి ఒక స్పెషల్ డే ఇది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత కానీ, కాలుష్యం కానీ, వాతావరణ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. నీరు, గాలి, నేల, చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా మన జీవితానికి ఆధారం. ఇక ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే మనం, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కదా. సో అందుకే ప్రకృతి సంపదను బాధ్యతగా వినియోగించుకోవాలని ఈరోజు మనకు మెసేజ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఓ చెట్టు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, ఇలాంటి చిన్న చిన్న చర్యలతో ఓ పెద్ద మార్పు తీసుకురాగలరట. ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే అనేటువంటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిందే. రైట్, సో మరి ఈరోజు వరల్డ్ నేచర్ కన్సర్వేషన్ డే సందర్భంగా మరింత ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ విందాం. సి శ్రీరామ్, చిన్మయి, మదన్ కా పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ ఖుషీ సినిమాలోంచి.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు జూలై 28 వరల్డ్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి అనుకుని. సో మరి వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా జీవ వైవిధ్యం గురించి మాట్లాడుకుంటే, మన భూమిపై ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి జంతువు, ప్రతి జీవి ప్రకృతి సమతుల్యతకు అవసరం. కానీ మన చర్యల వల్ల అనేక జాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదంలో అయితే ఉన్నాయండి. సో అడవుల నాశనం కావచ్చు, కాలుష్యం, వాతావరణ మార్పులు వీటి జీవనానికి ముప్పుగా మారాయి. జీవ వైవిధ్యం తగ్గితే ఖచ్చితంగా ఆహార వ్యవస్థలు, వాతావరణ సమతుల్యత, మన ఆరోగ్యం కూడా ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకే వన్యప్రాణులను రక్షించడం, అడవులను సంరక్షించడం, పర్యావరణ హితమైనటువంటి జీవన శైలిని మనం అలవాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతిని భవిష్యత్ తరాలకు కూడా అందించాలంటే ఇప్పుడే చర్యలు తీసుకోవాలి.

చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయని కూడా గుర్తుంచుకుందాం. రైట్, సో మరి వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా మనం చేయగల సులభమైన పనుల గురించి మాట్లాడుకుంటే, ప్రకృతిని కాపాడటం కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదండి, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఇంట్లో నీటిని వృధా చేయడం అలాంటివి చేయకూడదు. సో అవసరం లేని లైట్లు ఆఫ్ చేయడం, ప్లాస్టిక్ బ్యాగుల బదులు క్లాత్ బ్యాగులు ఉపయోగించడం, జ్యూట్ బ్యాగులు ఉపయోగించడం లాంటి అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయి. చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ పంపడం కూడా ఒక ప్రకృతికి మేలు చేసినట్టే చేస్తాం మనం. ఇక ఒక చెట్టు నాటితే అది మనకే కాదు, రాబోయే తరాలకు కూడా మేలు చేస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇస్తుందండి. ఇప్పుడు మనవంతుగా ప్రకృతికి కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది కదా. సో ఈ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అనేటువంటి ఒక సందేశాన్ని అందరికీ చేరవేద్దాం. రైట్, సో ఇదండి వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ఈరోజు. సో ఇప్పుడైతే సూపర్ ట్రాక్ విందాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ దేవిపుత్రుడి సినిమా నుంచి.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం. FM Rainbow 101.9.

0: ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరో నంబర్ 2324085353, ఇంకో నంబర్ 2955095023. ఈ నంబర్లు గుర్తుంచుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
1: FM Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలకు గమనిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, ఇంకో నంబర్ 2324085353, మరొక నంబర్ 2955092 ఈ నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
2: FM Rainbow 101.9.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9. శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, ఇంకో నంబర్ 2324085353, మరో నంబర్ 2955059023. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 4 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించలేదని కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్ లోక్సభలో అన్నారు. పదే పదే పేపర్ లీకేజీలు జరుగుతున్నా ఎన్టీఏ చైర్మన్ని ఎందుకు తొలగించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్త నిరసనలో అరెస్టైన విద్యార్థులు

విద్యార్థుల్లో నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. నిరసనకారులపై పోలీసులు హింసకు పాల్పడ్డారన్న పిటిషన్లపై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఆలమట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం వేగంగా నిండుతుంది. ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. టెలివిజన్ రంగంలో మంచి సందేశాత్మక సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్నారుల చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. రాజకీయాల్లో నైతికత విలువలకు ప్రతీకగా కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నిలిచారని ముఖ్యమంత్రి ఏ

స్టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. రాజకీయాల్లో నైతికత విలువలకు ప్రతీకగా కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నిలిచారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ ఇళ్లు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబో 3 రోజుల పాటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలైన నాగ్పూర్, చంద్రపూర్, వర్ధ, యవత్మాల్, గడ్చిరోజి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని ప్రాణహిత నదిలో రాబోయే రోజుల్లో భారీ వరద ప్రవాహాలు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

రెయిన్బో 101.9. శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408852, ఇంకో నంబరు 2324085353, మరొక నంబర్ 2955092. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు. FM Rainbow 101.9.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 4:15 అయింది. రైట్, మరి మనమున్నాం ఫిట్ ఇండియా. రైట్, ఫిట్ ఇండియాలో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మరి మన జీవితంలో సంపద కంటే ఆరోగ్యం ముఖ్యమని అందరికీ తెలుసండి. కానీ ఆధునిక జీవన శైలిలో చాలామంది శారీరకంగా చురుగ్గా ఉండడం మర్చిపోతున్నారు. ఇక ఫిట్ ఇండియా ఉద్యమం ప్రతిరోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని చెబుతోంది. ఫిట్గా ఉంటే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ప్రమాదం తగ్గుతూ ఉంటుంది. సో మరి శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుందండి. కుటుంబం, ఉద్యోగం, చదువు, ఏ రంగంలోనైనా మంచి పనితీరు కనబరచడానికి ఫిట్నెస్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఫిట్ ఇండియా, హెల్దీ ఇండియా అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరణలో పెట్టాల్సిందే. రైట్, సో వింటూనే ఉండండి, ఫిట్ ఇండియా గురించి మరింత మాట్లాడదాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వాళ్ళు సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నాం కదా మనం, నీరాజన మూవీ నుంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నాం. మరి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే జానకి పాడినటువంటి అద్భుతమైనటువంటి సాంగ్ విన్నాం. ఓపెన్ అయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి పాట అది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మనమున్నాం ఫిట్ ఇండియాలో. రైట్, మరి ఫిట్ ఇండియా అనేది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ఒక ఉద్యమం కూడా అని చెప్పొచ్చు. క్రమం తప్పకుండా ఫిట్నెస్ కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి మహిళలు అయితే మరింత శక్తివంతంగా మారుతున్నారు. యోగా, రన్నింగ్, మార్షల్ ఆర్ట్స్ లాంటి శిక్షణలు శారీరక దృఢత్వాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే అప్రమత్తత, ధైర్యం, వేగంగా స్పందించేటువంటి సామర్థ్యం కూడా మెరుగవుతూ ఉంటుందన్నమాట. ఇక యువతులు ఆరోగ్యంగా ఉంటే చదువులోనూ ఉద్యోగాల్లోనూ మరింత రాణించగలరు. ఫిట్నెస్ అనేది ఒక స్వీయ విశ్వాసానికి బలమైన పునాది అని చెప్పొచ్చు. ఆరోగ్యంగా, ధైర్యంగా, చురుగ్గా ఉండేటువంటి మహిళలే సమాజానికి నిజమైనటువంటి శక్తి. రైట్, వింటూనే ఉండండి, ఫిట్ ఇండియా గురించి మరింత మాట్లాడుకుందాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో ఫిట్ ఇండియా వింటున్నారు, స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే శుభ సాంగ్ వినండి, మరి కూలీ సినిమాలోంచి మౌనిక అంటూ ఈ శుభ సాంగ్ మీ అందరి కోసం.

0: శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353, ఇంకో నంబర్ 2955092. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ పై అవగాహన ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
1: FM Rainbow 101.9.

ఇప్పుడు వినండి, డాడీ మూవీలోంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ లిరిక్స్ అందించారు ఈ పాటని, శంకర్ మహాదేవన్ ఆలపించారు. స్టే ట్యూన్డ్ FM 101.9.

0: రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్ లో సమయం 4:36:50 అయింది. రైట్, మనమున్నాం ఫిట్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా. రైట్, మరి దేశవ్యాప్తంగా కూడా సండేస్ ఆన్ సైకిల్ పేరుతో ప్రతి ఆదివారం కూడా నిర్వహిస్తున్నటువంటి సైక్లింగ్ కార్యక్రమానికి అయితే వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాకారులు అందరూ పాల్గొంటున్నారండి. ఇటీవల 2026 జూలై అంటే ఈ నెలలోనే జరిగినటువంటి 81వ 83వ ఎడిషన్లలో కూడా చార్టెడ్ అకౌంటెంట్స్, యువజన సంఘాలు, క్రీడా సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. యోగా, జుంబా, ఫిట్నెస్ ఛాలెంజ్లు కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలానే నిర్వహించారు. అలాగే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా 400,000 పైగా మంది పాల్గొన్న భారీ సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక గొప్ప విశేషమని చెప్పాలి. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏంటంటారా, జస్ట్ ఊబకాయం, మధుమేహం లాంటి జీవనశైలి వ్యాధులను తగ్గించడం అన్నమాట. ప్రతి ఒక్కరిని రోజువారీ వ్యాయామం వైపు ప్రోత్సహించడమే దీని లక్ష్యం, ఈ ఉద్దేశం. సో ఏదైతేనే మొత్తానికి ఫిట్ ఇండియాలో మనందరం కూడా ఫిట్గా ఉండాలన్నదే ఈ ఉద్దేశం, సంకల్పం అన్నమాట. రైట్, సో వింటూనే ఉండండి మరింత ఇన్ఫర్మేషన్. ఫిట్ ఇండియా గురించి మనం మాట్లాడదాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జ వెంకీతో మీరు వింటున్నారు ఫిట్ ఇండియా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు వచ్చేస్తుంది, పెళ్లి పందిరి మూవీలోంచి.
1: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
2: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

0: శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, ఇంకో నంబరు 2324-0853, మరొక నంబర్ 2955-0923. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
1: FM Rainbow 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫిట్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఫిట్ ఇండియా అంటే కేవలం జిమ్కి వెళ్ళటం, గంటల తరబడి వ్యాయామం చేయడం మాత్రమే కాదండి, మనం రోజు చేసే చిన్న చిన్న పనులనే ఆరోగ్యానికి అనుకూలంగా మార్చుకోవడం అన్నమాట. అయితే ఫిట్ ఇండియా ఉద్యమం రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక చురుకుదనాన్ని అలవాటు చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, దగ్గరలో ఉన్న దుకాణానికి బైక్పై వెళ్లే బదులు నడిచెళ్ళొచ్చు కదా, సో లిఫ్ట్కు బదులుగా మెట్లెక్కొచ్చు కదా. ఇంటి పనులు, తోట పని, సైకిల్ దొక్కడం, పిల్లలతో ఆడుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఎక్సర్సైజేనండి. ఆఫీస్లో లేదా ఇంట్లో గంటల తరబడి కూర్చోవడకుండా ప్రతి గంటకోసారి లేచి ఓ 2 నిమిషాల పాటు నడవాలి. ఉదయం లేదా సాయంత్రం అరగంట వాకింగ్, యోగా లేదా ఇంకా తేలికపాటి ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే సరైన నిద్ర, సమతులమైన ఆహారం, తగినంత నీరు, ఇవన్నీ కూడా ఫిట్నెస్లో ముఖ్యమైనటువంటి భాగాలే. చాలామంది ఫిట్నెస్ అంటే కేవలం బరువు తగ్గడమే అనుకుంటారు, కానీ నిజానికి ఫిట్నెస్ అంటే శారీరకంగా, మానసికంగా కూడా చురుగ్గా ఉండటం అనమాట. సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఫిట్ అవుదాం, రైట్? వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎప్పుడైతే వినండి జావయాలి పాడినటువంటి రారండోయ్ వేడుక చూద్దాం మూవీలోంచి ఈ సూపర్ సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీమణి లిరిక్స్ అందించారు ఈ పాటకి.

0: Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 5 గంటలైంది. ఇప్పుడు కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించలేదని కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్ లోక్సభలో అన్నారు. పదే పదే పేపర్ లీకేజీలు జరుగుతున్నా ఎన్టీఏ చైర్మన్ను ఎందుకు తొలగించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్టపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్కు పాల్పడిన వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్య రాష్ట్రాల పరిధిలోనే ఉండటం ఉత్తమమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్త నిరసనలో అరెస్టైన విద్యార్థుల్లో నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. నిరసనకారులపై పోలీసులు హింసకు పాల్పడ్డారన్న పిటిషన్లపై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం వేగంగా నిండుతుంది. ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. టెలివిజన్ రంగంలో మంచి సందేశాత్మక సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్న

సరళ చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. రైతు నేస్తం 100 ఎపిసోడ్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. 2024 మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులు, మొత్తం 27 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందినట్లు మంత్రి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబో 3 రోజుల పాటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలైన నాగ్పూర్, చంద్రపూర్, వర్ధా, యవత్మాల్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని ప్రాణహిత నదిలో రాబోయే రోజుల్లో భారీ వరద ప్రవాహాలు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం

వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని ప్రాణహిత నదిలో రాబోయే రోజుల్లో భారీ వరద ప్రవాహాలు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి తాజా ట్యూన్స్ లో మనమున్నాం. అందుకంటే ముందుగా రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి విందాం. కూలీ నంబర్1 సినిమాలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ కి ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు. సిరివేనల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకితో మీరున్నారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, ఇంకో నంబరు 2324085353, మరో నెంబరు 2955059023. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
1: FM Rainbow 101.9.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంట్ బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: రెయిన్బో 101.9
1: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్ సమయం 5:19:38 అవుతుంది స్టూడియో క్లాక్లో టైం. సో ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో అండ్ మంగ్లీ పాడినటువంటి మ్యాడ్ స్క్వేర్ సినిమాలోంచి ఈ సూపర్ ట్రాక్ భీమ్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఎఫ్ఎం 101.9 పై ఆర్జే వెంకీతో.

0: శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324852, ఇంకో నంబరు 2324853, మరొక నంబరు 2955059923. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ యూనిట్.
2: FM Rainbow 101.9.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: నేను వేస్తే కొత్త పాట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్,
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో కాక్ల సమయం 5:35:50 అయింది. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. ఇప్పుడు వినండి లెనిన్ మూవీలోంచి తమన్ ఎస్ శ్రీకృష్ణ పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్.

0: రెయిన్బో 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మెట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, ఇంకో నంబరు 2324-0853, మరొక నంబరు 2955-09023. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
0: FM Rainbow 101.9.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: స్టూడియో కప్ సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈనాటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో హెపటైటిస్ గురించి డాక్టర్ ఆవుల రమేష్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ಶ್ರೋತಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ಹೆಪಟೈಟಿಸ್ ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ తెలియజేయడానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆవుల రమేష్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, హెపటైటిస్ ఏ అని, హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని వింటుంటాం. ముఖ్యంగా మన బంధుమిత్రుల్లో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మిగతా ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు బ్లడ్ టెస్ట్లో హెపటైటిస్ వచ్చిందని, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మార్చాలని, ఫుడ్ మార్చాలని, డైట్ మార్చాలని చెప్తుంటారు. ఈ హెపటైటిస్ అంటే ఏంటండి?
1: హెపటైటిస్ అనేది పలు రకాలు ఉంటుందండి. ఒకటి మనము డ్రింక్ చేయడం వల్ల వచ్చేది, ఒకటి మన ఊబకాయం వల్ల వచ్చేది, ఇంకోటి వైరస్ల వల్ల వచ్చేది. ఈ వైరల్ హెపటైటిస్లో మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచే మనకి తెలుసు, మానవులకి డిఫరెంట్ సివిలైజేషన్స్లో కొన్ని రకాల ఇష్యూస్ వల్ల మనకి ఇలా జాండీస్ వస్తుంది అని. కానీ ఆ వైరసెస్ ఏంటి అనేది కేవలం మనకి గత 60 ఏళ్లలోనే తెలిసింది. 5 రకాల వైరసెస్లో కూడా కనిపెట్టబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెపటైటిస్ బి కనుక్కోవడానికి కారణం ఏంటి అని

0: అంటే అప్పట్లో ఒక సైంటిస్ట్ బ్లూంబర్గ్ అనే ఆయన మొత్తం ప్రపంచం అంతా ట్రావెల్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల నుంచి సీరం అనేది కలెక్ట్ చేసి తర్వాత ఆయన అమెరికాలోనే ఆయన ల్యాబ్కి తీసుకెళ్ళి అందులో దాదాపు 4-5 సంవత్సరాలు ఆయన శోధన చేశాక ఈ హెప్టైటిస్ బి అనే వైరస్ మొదటిసారిగా బయటపడ్డది. వీటిల్లో కూడా బ్రాడ్గా డివైడ్ చేసుకోవాలంటే రెండు రకాలు ఉంటాయి హెప్టైటిస్ ఏబిసిడిల్లో. హెప్టైటిస్ ఏ అండ్ ఈ ఉన్నాయో అవి ఏంటంటే మన కలుషితమైన ఆహారం కలుషితమైన పానీయాల వల్ల సంక్రమించేది. ఎస్పెషల్లీ మనకి వానాకాలంలో వర్షాకాలంలో ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ ఇవి ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధుల్ని యూజువల్గా గురి చేయవు. సాధారణంగా 1-2 నెలల్లో వాటి సింప్టమ్స్ ఐదర్ అధికం అవడం కానీ తగ్గడం కానీ జరిగిపోతుంది. రెండో గ్రూప్లో ఏంటి అంటే హెపటైటిస్ బి సి అండ్ డి. అవేంటంటే మనం కలుషిత రక్తం వల్ల కానీ రక్తం ఒకరి నుంచి ఒకరికి ఇచ్చినప్పుడు కానీ టెస్ట్ చేయకుండా లేదా కలుషితమైన నీడిల్స్ ఉపయోగించడం, ఏవైతే నీడిల్స్ మనము కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారో లేదా మనం కొంతమంది ఇంజెక్షన్స్ ఇస్తారు లేదా మన షాప్లో కానీ ఏమైనా బ్లేడ్స్ ఒకరికి యూజ్ చేసినట్టు మళ్ళీ ఒకరికి యూజ్ చేయడం ప్రాసెస్ చేయకుండా లేదా మనం శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ వ్యక్తులతోటి ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా చేసినప్పుడు ఇవి సంక్రమిస్తాయి అన్నమాట. వీటిల్లో హెప్టైటిస్ బి సి అండ్ డి ఏవైతే ఉన్నాయో వాటిల్లో హెప్టైటిస్ బి అండ్ సి రెండూ కలిపి ఇండియాలో దాదాపు మనకు తెలియకుండానే 100లో 2.3 to 2.4%. ఇది ఒక 5 ఏళ్ల క్రితం జరిగిన నేషనల్ సర్వేలో తెలిసిన వివరాలు.
1: సో మీరు అన్నట్టుగా కలుషిత ఆహారం తినడం లేదంటే మద్యపానం వల్ల వచ్చి లివర్ డ్యామేజ్ అయ్యే సందర్భాల్లో హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఉంటుంది. ఈ వైరల్ సంక్రమణ అంటే సురక్షితం కానీ నీడిల్స్ కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ లేదంటే అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళతో తగిన రక్షణ చర్యలు పాటించకుండా శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
0: అవునండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇందులో హెపటైటిస్ బి ఇండియాలో తల్లి నుంచి బిడ్డకు చాలా కామన్గా మనకి సంక్రమిస్తుంది. ఎందుకంటే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళందరికీ లక్షణాలు ఉండవు. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు తర్వాత గర్భవతులు అవుతారు కానీ పిల్లలకి పుట్టే టైంకి వాళ్ళకి సంక్రమించడం అనేది జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, అమ్మ నుంచి బిడ్డకన్నారు తల్లికి హెపటైటిస్ ఉందని తెలిసింది, బేబీకి సంక్రమించకుండా ఏదైనా ప్రివెంటివ్గా యాక్షన్ తీసుకోవచ్చు అంటారా?
0: 100% అండి. ఇప్పుడు మనకి చాలా చాలా ఆధునిక టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉన్నది. ఒకసారి మనకి గర్భవతి అయిన మహిళకి హెపటైటిస్ బి ఉంది అని తెలిసాక మనకి ఫస్ట్ మనం ఏం చూస్తామంటే అమ్మకి ఏమైనా ప్రాణాపాయం ఉందా, తన లివర్ అనేది ఎలా పనిచేస్తుంది ఫస్ట్ అది చూసుకుంటాము. దాన్ని బట్టి మనము ఆ గర్భం అనేది కొనసాగించాలా లేదా, లేదా అమ్మకి ప్రమాదం ఉంది అని తెలిస్తే లేదు అక్కడితో ప్రెగ్నెన్సీ అనేది ముగించాలని డిసిషన్ తీసుకుంటాం. ఒకసారి అమ్మ గురించి చూశాక నెక్స్ట్ ఇప్పుడు మనం పుట్టబోయే బిడ్డకి ఈ వైరస్ అనేది సోకకుండా ఉండాలి అని అంటే రెండు విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్. 30 వారాలు దాటాక అమ్మకి ఈ హెపటైటిస్ బి ఏవైతే మల్టిప్లికేషన్ అవుతుందో వైరస్ బాడీలో దానికి మెడిసిన్స్ అనేటివి షురూ చేయాలి, మందులు అనేటివి మొదలు పెట్టాలి. దాని తర్వాత బిడ్డకి రాకుండా బిడ్డ జన్మనిచ్చిన వెంటనే 24 గంటల లోపనే వ్యాక్సిన్ అనేది అందాలి. 12 గంటల లోపనే మనకి యాంటీబాడీస్ అనేటివి బయట దొరుకుతాయి మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు లేదా హ్యూమన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారనమాట. ఒక ఆల్రెడీ ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ అనేది ఉంటుందో వాళ్ళ నుంచి ఈ యాంటీబాడీస్ని తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి ప్యాక్ చేసి అవి మనం బిడ్డకి ఇవ్వాలి. సో అప్పుడు ఆ వైరస్ అనేది బిడ్డకి ఎంటర్ అయినా కానీ ఈ వ్యాక్సిన్ వల్ల అండ్ ఇంకొకటి ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ వల్ల రోగ నిరోధక అనేది ఏర్పడి దాదాపు 95 నుంచి 97% మంది బిడ్డలకి అది సంక్రమణ జరగకుండా ఉంటుంది. ఇవి ఇవ్వకుండా ఉంటే దాదాపు 50 నుంచి 60% వరకు కూడా సంక్రమణ జరగచ్చు.
1: మీరు అన్నట్టు దాదాపు 3% జనాభాకి హెపటైటిస్ బి కానీ సి కానీ ఉన్నాయంటున్నారు. వీటి లక్షణాలను ఎలా గుర్తించాలి? ముందు జాగ్రత్త చర్యలుగా ఏ రకమైన పరీక్షలు చేయించుకొని దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు?
0: ఒక విధంగా చెప్పాలి అని అంటే లక్షణాలు బట్టి మనం గుర్తిస్తున్నాము అని అంటే అప్పటికే ఎంతో కొంత లివర్కి డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ఆ లక్షణాలు ఏంటని ముందు చెప్తాను. లక్షణాలు ఎలా అంటే మనకి కడుపులో నీరు చేరి ఉబ్బడం కానీ లేదా మనకి పచ్చకామెలు రావడం కానీ లేకపోతే మోషన్ నల్లగా రావడం కానీ ఇవన్నీ లివర్ డ్యామేజ్ అవుతుంది అన్నదానికి, మన కాలేయం డ్యామేజ్ అవుతుంది అన్నదానికి సూచనలు,
1: సంకేతం.
0: కానీ ఇవన్నీ మనకి రాకముందే మనకి ఏం చేయాలంటే గుర్తించాలి మనం హెపటైటిస్ బి అన్న సి అన్న ఉందా లేదా అని చెప్పేసి. దానికి ఏంటంటే మనం టెస్ట్ చేయించుకోవాలి. హెచ్పిఎస్ఏజీ అని ఒక టెస్ట్ చేస్తారండి, యాంటీ హెచ్సివి అని ఒక టెస్ట్ చేస్తారు. రెండు కూడా కార్డ్ టెస్ట్ల రూపంలో అవైలబుల్ ఉంటుంది. కన్ఫర్మేషన్కి వేరే టెస్ట్లు ఉంటాయి కానీ మనకి స్క్రీనింగ్ జస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు సరిపోతాయి.
1: జబ్బు పడ్డ తర్వాత తీసుకునే పరీక్షలు ట్రీట్మెంట్ కంటే ముందు ప్రివెంటివ్ చెకప్స్ చేసి జబ్బు పడకముందే అది తొలినాళ్ళలోనే గుర్తించినట్లయితే అది తీవ్రతరం కాకుండా కాపాడుకునే చర్యలు ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాయి. పీరియాడికల్గా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు, పాజిటివ్ అనిపించినట్లయితే పూర్తిగా నిర్ధారించడానికి ఫర్దర్ టెస్టులు చేయాలంటున్నారు.

0: అది ఏ రకమైన టెస్టులు చేయాల్సి ఉంటుంది?
1: ఒకవేళ ఆల్రెడీ మనకి ఉన్నది అని చెప్పి స్క్రీనింగ్ టెస్టులలో ఇవి బయటపడ్డాయి అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవాలి అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా పచ్చకామెర్లు ఉన్నాయా లేదా, వాళ్ళలో ఎవరన్నా ఈ వ్యాధి వాళ్ళలో గుర్తించబడిందా లేదా. రెండో విషయం ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ వ్యక్తికి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా చిన్నతనంలోనో పచ్చకామెర్లు ఏమైనా వచ్చాయా లేదా. మూడో విషయం ఏంటంటే రక్త పరీక్షలు. ఈ వైరస్లు ఏవైతే గుర్తించబడ్డాయో స్క్రీనింగ్ టెస్ట్లో, అవి ఆ వైరస్ అనేటివి ఎంత మల్టిప్లై అవుతున్నది, దాన్ని కొన్ని మార్కర్స్ అనేటివి మన బ్లడ్లో ఉంటాయి వాటికి సంబంధించిన పరీక్షలు పంపించాలి. నాలుగోది స్కానింగ్. స్కానింగ్లో మన లివర్ ఎలా ఉన్నది, కడుపులో ఏమైనా నీరు చేరిందా లేదా, సో దాని బ్లడ్ సప్లై అనేది లివర్కి బాగానే వెళ్తున్నదా లేదా. ఈ నాలుగు విధాలుగా మనం చెక్ చేసుకుంటే మనకి తెలిసే విషయాలు ఏంటి అని అంటే, ఈ వైరస్ అనేది వచ్చి ఇప్పుడు వచ్చిందా, కొత్తగా వచ్చిందా, లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిందా, డ్యామేజ్ ఎంత ఉన్నది, దానికి మనం ఫ్యూచర్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతాము, ఎలాంటి మందులు వాడగలుగుతాము అనేది కూడా మనం చెప్పొచ్చు.
0: చికిత్సా పద్ధతి ఏ విధంగా ఉంటుంది?
1: హెపటైటిస్ బి అండ్ సి అనేటి ఒకప్పుడు చాలా ప్రాణాంతకమైన వ్యాధులుగా ఉండేటివి. ఒకప్పుడు అసలు ఎందుకు వచ్చేదో తెలిసేది కాదు, కానీ తర్వాత మనం వైరస్ కనుక్కున్న తర్వాత కూడా ట్రీట్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. కేవలం ఇంజెక్షన్లు మాత్రమే అవైలబుల్ ఉండేది. ఒక 15-20 సంవత్సరాల వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. పేషెంట్లకి ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చి ట్రీట్మెంట్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సైన్స్ బాగా అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే, హెపటైటిస్ సి గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఉంది అని తెలిస్తే వెంటనే మనము దానికి ట్రీట్మెంట్ అనేది కేవలం 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో ఒక టాబ్లెట్ రోజుకి ఒకటి తీసుకుంటే 95% క్యూర్ రేట్ అనేది మనకి ఇప్పుడు అవైలబుల్ అనేది ఉన్నది. సో అది హెపటైటిస్ సి. అందుకే ఇప్పుడు మన హెపటైటిస్ సిని మొత్తానికే నిర్మూలించే విధంగా మన సమాజంలో ఆ వైపుగా అడుగులు అనేటివి వేస్తున్నాము. అదే మన టార్గెట్ కూడా, 2030 కల్లా హెపటైటిస్ నిర్మూలించాలనేది మన ఆలోచన. WHO టార్గెట్ అండ్ ఇండియా గవర్నమెంట్ టార్గెట్ కూడా. హెపటైటిస్ బి ఏంటి అని అంటే, మనకి ప్రస్తుతానికి దాన్ని బాడీలోంచి బయటికి తీసే ట్రీట్మెంట్ అనేది పెద్దగా లేదు హెచ్ఐవి లాగానే. కానీ హెపటైటిస్ బిలో కూడా చాలా మంచి మందులు వచ్చాయి. కేవలం మీరు ఒక టాబ్లెట్ వేసుకుంటే మొత్తం వైరస్ రెప్లికేషన్ అనేది తగ్గించేసి, బ్లడ్లో దాన్ని లేకుండా చేసి, లివర్లో కూడా అది చేసే డ్యామేజ్ అనేది పరిమితం చేసి, దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు లివర్ డ్యామేజ్ అన్నీ కూడా తగ్గించే విధానాలు అనేటివి, మెడిసిన్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి హెపటైటిస్ బిలో అనేది అదొక క్వశ్చన్. అందరికీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కొన్ని మనకి ఈ క్రైటీరియా అనేటివి ఉంటాయి, అందులో మనము ఫిట్ అయ్యాము అని అంటే అప్పుడు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తాము.
0: అంటే ఒక నిష్ణాతుడైన వైద్యుడు ట్రీట్మెంట్ విధానాన్ని అప్పుడు రోగి యొక్క పరిస్థితిని గమనించి నిర్ధారిస్తాడు.
1: అవునండి.
0: అయితే మీరు అన్నట్టుగా హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఇ అనేది అది తాత్కాలికంగా ఇబ్బంది పెడుతుంది, సరైన ట్రీట్మెంటు డైటు డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తే త్వరలోనే కోలుకోబడతారు. హెపటైటిస్ బి అండ్ సి వాటిని కూడా చక్కగా నియంత్రించవచ్చు, హెపటైటిస్ సిని అయితే నిర్మూలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హెపటైటిస్ డి గురించి చెప్పండి డాక్టర్ గారు.
1: అంటే అదొక కంప్లీట్ వైరస్ కాదు, ఓన్లీ హెపటైటిస్ బి ఉన్న వ్యక్తులకు మాత్రమే వస్తుంది. ఈ రకమైన వైరస్లు ఏవైతే కంప్లీట్గా తనకు తాను జీవించలేవో, ఇంకో వైరస్ పైన డిపెండ్ అయి ఉంటాయో, అవి యూజువల్లీ ప్లాంట్స్లో ఎక్కువ చూస్తుంటాము, మనుషుల్లో అంత కామన్ కాదు. కానీ ఈ హెపటైటిస్ డి అనేది మనుషుల్లో గుర్తించబడింది. సో హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో హెపటైటిస్ డి గురించి కూడా చెక్ చేస్తాము. అది ఉంది అని అంటే దానికి ట్రీట్మెంట్ కూడా, దానికి కొన్ని క్రైటీరియా అనేటివి ఉంటాయి, అవి మీట్ అవుతే డెఫినెట్గా చేస్తాము.
0: డాక్టర్ గారు, ఇంట్లో ఒక చిన్న పిల్లలు పుట్టినప్పుడు 1 సంవత్సరం పాటు వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేస్తుంటారు, అందులో భాగంగా ఈ లివర్కి సంబంధించిన సమస్యలు రాకుండా కూడా కొన్ని వ్యాక్సినేషన్ ఇస్తారు. మీరు అన్నట్టు పెద్దవాళ్ళల్లో కూడా ఈ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఏవైతే దీర్ఘకాలంగా ఉంటూ సమస్యాత్మకంగా మారుతాయో వాటి పట్ల ఏమైనా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉందా, ఉంటే ఎలా తీసుకోవాలి?
1: ఉన్నదండి. పిల్లల్లో హెపటైటిస్ ఏ ఇంకా బి రాకుండా వ్యాక్సిన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇండియాలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది దాదాపుగా 20 ఏళ్ళుగా మన గవర్నమెంట్ అనేది ప్రోగ్రామ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ పుట్టిన వాళ్ళకి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అదేవిధంగా అవైలబుల్ ఉన్నది. సో చెప్పాలి అని అంటే 2005 తర్వాత పుట్టిన పిల్లల్లో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారో వాళ్ళతో 20 ఏళ్ళకు మించి ఎవరైతే వ్యక్తులు ఉంటారో సమాజంలో వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఈ హెపటైటిస్ బి అండ్ ఏ ఉండడం అనేది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది అందుతున్నది. హెపటైటిస్ ఏ అనేది రికమెండెడ్ వ్యాక్సిన్, కాకపోతే కంపల్సరీ కాదు. కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వాలి అనే రూల్ లేదు, కానీ మనం అడిగి తీసుకోవచ్చు. వాళ్ళకి ఈ వ్యాధి అనేది జీవితాంతం సంక్రమించదు. 2005-2000 కన్నా ముందు పుట్టిన వాళ్ళకి హెపటైటిస్ బికి ఎలాంటి రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళకు ఉండదు. కొత్తగా ఒకవేళ వాళ్ళకి హెపటైటిస్ బి సంక్రమించింది అని అంటే దాదాపు 30-40% మందికి అలానే బాడీలో ఉండి

0: పోతుంది. యూజువల్లీ అందరికి ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం పెద్దవాళ్ళకి కూడా మంచిది. అట్లీస్ట్ మనకి షుగర్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఏజ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా మనకి వ్యాక్సిన్స్ అనేటివి ఇస్తే మనకి వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో రికమెండేషన్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలకి ఎలాగో హెపటైటిస్ ఏ అండ్ డి అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెపటైటిస్ బి అనేది డెఫినెట్గా ఇస్తున్నారు ఖచ్చితంగా. సో హెపటైటిస్ ఏ కూడా మన చిన్నపిల్లలకి మనం ఆప్ట్ చేయాలి. అండ్ ఇంకోటి పెద్దవాళ్ళకి కూడా మనకి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది ఇస్తే మనకి వర్షాకాలంలో ఏదైతే మెయిన్గా ఈ ఎస్పెషలీ కంటామినేషన్ అయ్యి పచ్చకామెల్లో వస్తుందో దాని నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ అనేది జీవితాంతం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ హెపటైటిస్ బారిన పడ్డవాళ్ళు నిత్య జీవితంలో ఆహారం పట్ల, జీవనశైలి పట్ల ఏ జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారంటారు?
0: ఒకటండి, హెపటైటిస్ ఏ అండి ఇందాక చెప్పినట్టు మనకి దీర్ఘకాలిక వ్యాధులు సాధారణంగా గురి చేయవు. అవి తాత్కాలిక వ్యాధులు, కాకపోతే తాత్కాలిక వ్యాధులైనా కానీ దానివల్ల బర్డన్ ఆఫ్ డిసీజ్ అంటే ఎంతైతే మనం ట్రీట్మెంట్ వెళ్తున్నదో ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవ్వడం కూడా జరుగుతున్నది. ఎస్పెషలీ హెపటైటిస్ ఈ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. సాధారణంగా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇట్లా పచ్చకామెలు వచ్చిన వాళ్ళకి పెరుగన్నం తప్ప ఇంట్లో ఏమీ పెట్టరు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఇలా మనం ఏమీ న్యూట్రియంట్స్ లేకుండా కేవలం పెరుగన్నం ఒకటే పెడితే బాడీ కోలుకోదు. బాడీకి శక్తి కావాలి, ప్రోటీన్స్ కావాలి, కాబట్టి అన్ని రకాల కూరగాయలు పెట్టాలి, అన్నం పెట్టాలి, చపాతీలు కానీ, వాళ్ళు ఎంత తినగలిగితే అంత ఫోర్స్ చేయకుండా మనం ఆ న్యూట్రియంట్స్ అనేటి పోషకాలు అనేటి బాడీకి అందిస్తే అప్పుడే త్వరగా కోలుకుంటారు. కొంతమందికి హెపటైటిస్ వచ్చిన కొత్తలో లివర్ పైన ఉన్న వాపు వల్ల వాళ్ళకి వాంతి వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని ఒకటేసారి 3 సార్లు కానీ కాకుండా ఒక 5-6 సార్లు కొద్ది కొద్దిగా ఫుడ్ తీసుకోవాలి. వేపిన పదార్థాలు కొంచెం తగ్గించాలి. బయట నుంచి మనం తీసుకొచ్చే పదార్థాలు తగ్గించాలి, ఎందుకంటే అవి కంటామినేట్ అయ్యి వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా ఎక్కువ సీరియస్ అవుతారు. కుదిరినంత వరకు ఇంట్లో చేసిన కూరగాయలతో కానీ లేకపోతే ఇంట్లో చేసిన అన్నం కానీ అవి తినాలి.
1: అలాగే డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా, నాకు హెపటైటిస్ వచ్చింది అనగానే చాలా అలజడికి గురయ్యే అవకాశం ఉంటుంది, వారికి ఏ రకంగా మనం సాంత్వన కలిగించవచ్చు అంటారు?
0: ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి, మీరు లేవనెత్తింది. ఈ ఏదైతే ఒక స్టిగ్మా అనేది ఉన్నదో, ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటామో సమాజంలో వీళ్ళకి హెపటైటిస్ ఉంది అని చెప్పేసి మచ్చబడిపోయి అట్లా వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళని ఒక పక్కన పెట్టడము, వాళ్ళని దగ్గర రానికపోవడము, అవన్నీ కూడా చాలా తప్పు. అవన్నీ అపోహల వల్ల కలిగిన ఇబ్బందులు పేషెంట్లకి. ఈ హెపటైటిస్ అనేది ఇట్లా ముట్టుకుంటే వచ్చేది కాదు, ఒక ఇంట్లో ఉండడం వల్ల కానీ, కామన్ కిచెన్లోంచి మనం తినడం వల్ల కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేది అయితే డెఫినెట్లీ కాదు. మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే కలుషితమైన బ్లేడ్ల వల్ల కానీ, ఇంజెక్షన్ల వల్ల కానీ, కలుషితమైన బ్లడ్ ప్రోడక్ట్స్ వల్ల కానీ, లేకపోతే ఏవైతే ప్రొటెక్షన్ లేకుండా శారీరక సంబంధాలు పెట్టుకుంటామో దానివల్ల వచ్చేది, లేదా అమ్మ నుంచి బిడ్డకి వచ్చేది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఆవుల రమేష్ రెడ్డి గారు. నమస్కారం.
0: ధన్యవాదాలు అండి.

మీరు ఇంతవరకు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈనాటి ఆరోగ్య జీవనంలో హెపటైటిస్ గురించి డాక్టర్ ఆవుల రమేష్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ರೇನ್ಬೋ 101.9 ಮ್ಯೂಸಿಕಲಿ ಯೋರ್ಸ್.
1: ಕಾರ್ತಿಕ್, ನುವೆಲ್ಲಿಪ್ಪೋ ಕಾರ್ತಿಕ್? ಇದೇ ಕುದುರೆದು ಕಾರ್ತಿಕ್.
2: ಎಂದುಕ್ ಜೇಸಿ, ಎಂದುಕಲ ಅಂಟುನೋ?
1: ನಾನು ಉಪ್ಪುಕೋರು ಕಾರ್ತಿಕ್, మన వయసులు వేరే, నాన్న ఒప్పుకోరు. ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తీక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చుతాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ಹಾಯ್, ಹಲೋ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟ್ವಿನ್ ಸಿಟೀಸ್. ಏಂಟಿ ಈರೋಜು ಹಾಟ್ ಟಾಪಿಕ್? మిమ్మల్ని అడుగుతున్న ఈ రోజులో మీ లైఫ్లో జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటి? ఈ సండే బోనాలకి ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈరోజు సీరియల్లో ట్విస్ట్ ఏం జరగబోతుంది అని వెయిట్ చేస్తున్నారా? అయ్యో, ఈ వెదర్ వల్ల బట్టలు ఆరట్లేదే అని ఫీల్ అవుతున్నారా? అర్జెంటుగా నేను మిలీనియర్ ఎలా అవ్వాలి అని దారులు వెతుకుతున్నారా? ఈరోజు గర్ల్ ఫ్రెండ్ ఓ బాయ్ ఫ్రెండ్ మీట్ మీ అవ్వబోతున్నారా? అండ్ మీ బర్త్డేనా యానివర్సరీనా ఫుల్ టు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారా? ఏదో కారణం వల్ల ఫుల్ డిప్రెషన్లో ఉన్నారా? బాగా వీక్గా అనిపిస్తుందా? ఫుల్ టు హుషారుగా ఉన్నారా? ఎనీథింగ్ ఇట్ మేబీ, ఈరోజు మీ లైఫ్లో బాదర్ చేస్తున్న విషయం, మిమ్మల్ని ఎక్సైట్ చేస్తున్న ఏదైనా విషయం కావచ్చు, వెంటనే ఎవరికన్నా షేర్ చేసుకోవాలి అనిపిస్తుందా? అయితే నేను వచ్చేసా కదా, నాతో చెప్పుకోండి. ఎస్, మీ మాటల్ని వినటానికి విత్ సేమ్ టైం నాకు బోల్డ్ అని ముచ్చట్లు ఉన్నాయి మీకు చెప్పడానికి. చెప్పేసేయాలి అంతే, లేకపోతే లావు అయిపోతాం కదా. ఖచ్చితంగా మనం ముచ్చట్లు పెట్టుకుందాం ఈరోజు. ఎస్, వెల్కమ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్, 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగళమయం. దిస్ ఇస్ జెన్జీ టైమ్ అండ్ మంగళవారం అంటే ఇట్ ఈస్ ప్రబలికా టైం కదా. మరి మీతో మాట్లాడడానికి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, మీ నుంచి మాట్లాడించడానికి, బోల్డ్ అనే విషయాలు నేను తెలుసుకోవడానికి, అండ్ ఎస్, బోత్ టుగెదర్ లెట్స్ వైబ్ విత్ ది మ్యూజిక్, ది కామన్ ఫేవరెట్ థింగ్ కదా. మరి మీకోసం నేను వచ్చేసాను విత్ ది ఫేవరెట్ నంబర్స్. మరి బోల్డని పాటలు వింటూ మీ హాట్ టాపిక్ ఏంటో నాతో షేర్ చేసుకోండి ఆన్ ది వాట్సాప్ నంబర్ 9140232348 22. బై ది వే, దిస్ ఇస్ జెన్జీ. మరి మనకి మల్టీ లింగ్వల్ షో అంటే ఇదే. 6 to 7 తెలుగు కాకుండా మిగతా లాంగ్వేజ్ పాటలన్నీ నేను మీకోసం ప్లే చేస్తాను. ఎక్స్క్లూజివ్ షో అనమాట మీకోసం. మరి ఈ ఈవినింగ్ డ్రైవ్ టైంలో ఫుల్ టు మస్తీ మజా పాటలు అండ్ మధ్యలో ప్రవళిక మాటలు వినడానికి రెడీగా ఉన్నారా? అయితే స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్, 101.9. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్ విత్ మీ ఆచి ప్రవళిక టిల్ 9:30.

ఆల్ రైట్ 6:16:24 ఆన్ ది డాట్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రభలిక. అప్పుడే సాయంకాలం అయింది. ఎస్, ది ఫేవరెట్ టైమ్ ఆఫ్ ఆ డే కదా. సాయంకాలం అవ్వగానే ఎంత రిలీఫ్ అయిపోతారు కదా. మార్నింగ్ ఎంత గజిబిజిగా, చాలా క్లమ్జీగా, సంవేర్ హడావిడిగా ఉంటాం కదా. సంవేర్ ఆ రిలీఫ్, బెటర్ ఫీలింగ్, లేకపోతే రిలాక్స్ అవ్వాలన్న జోన్కి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మైండ్ వర్క్ మోడ్ నుంచి రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళిపోతుంది కదా. మీరు అదే మోడ్లో ఉన్నారు కదా. అందుకే కదా మీకు మంచి పాటలతో ఖచ్చితంగా యూ ఫీల్ సో బెటర్. సో ఫర్ దాట్ సాంగ్స్ యూ హ్యావ్ టు కీప్ లిస్నింగ్ టు ఆర్ షో. మరి 6-7 మల్టీలింగ్వల్ పాటలు అయితే వచ్చేస్తున్నాయి. సేమ్ టైం వింటున్నామన్నట్టు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు నవనీత్ గారు. హాయ్ ప్రభలిక, లిస్నింగ్ టు యువర్ షో అనేసి నాకు మెసేజ్ చేశారు. అండ్ ద హాట్ టాపిక్ ఇన్ మై లైఫ్ టుడే ఈజ్, ఈరోజు సక్సెస్ఫుల్గా నేను ఒక మీటింగ్ని ఫినిష్ చేశాను, విచ్ వాజ్ మచ్ అవైటెడ్ అనేసి నాకు మెసేజ్ చేశారు. దట్స్ వెరీ నైస్. అండ్ యా ప్రభలిక, ఇట్స్ మై బర్త్డే అనేసి నాకు రఘు గారు మెసేజ్ చేశారు. ఓహో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీకు. అండ్ యా, హాట్ టాపిక్ గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. నాకు ఈరోజు నేను చాలా ఖాళీగా ఉన్నాను, సో ఖాళీగా ఉండటమే నా హాట్ టాపిక్ అనేసి నాకు మీనా గారు మెసేజ్ చేశారు. ఓకే ఫైన్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ డేకి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఈరోజు అసలు ఏమి చేయకుండా ఖాళీగా ఉండటం, లేకపోతే ఈరోజు చాలా బిజీగా ఉండటం, చాలా హ్యాపీగా ఉండటం, లేకపోతే చాలా మూడీగా ఉండటం, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఈరోజు మీ మూడ్ స్వింగ్స్ అసలు ఎలా ఉన్నాయి, మీ మైండ్లో

ఏం రన్ అవుతుంది అది నాకు తెలియాలి. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు వాట్సాప్ మీ ఓవర్ 9140-2323-4822. ఫర్ మీ ఆల్సో దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ అండ్ చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను కూడా వచ్చేసాను, ఉంటాను కదా ఇక్కడే. మీన్వైల్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, మనకి డేని ఒక హ్యాపీగా ఎండ్ చేసుకోవాలి అంటే వీ ఫీల్ లైక్ వీ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీథింగ్ కదా. మూడ్ అసలు బాగాలేదు అంటే కొంచెం బెటర్గా అవ్వడానికి అట్లీస్ట్ ఒక వేడివేడి చాయ్ తాగాలి అనుకుంటా, లేకపోతే బెటర్గా ఫీల్ అవ్వడానికి ఎవరైతే మన ఫ్రీక్వెన్సీలో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడతాం, లేకపోతే సమ్వేర్ ఐసోలేట్ అయిపోయి అట్లీస్ట్ ఒక మంచి సినిమా చూస్తూ కూర్చుంటారు. సో దాట్స్ హౌ వీ ఫీల్ బెటర్ అనమాట. సో ఏదైతే మనం హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నామే, కొన్ని కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. వేర్ ఏదైనా గట్టిగా ఏదైనా కెరీర్లో ఏదైనా సాధించినప్పుడు, లేకపోతే చాలా లాటరీ తగిలినప్పుడు, లేకపోతే డబ్బులు బాగా సంపాదించినప్పుడు, మంచి శాలరీ హైక్ వచ్చినప్పుడు అనేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. సీరియస్గా డిడ్ వీ ఎవర్ థింక్ అబౌట్ అ సైన్స్ దెర్ ఇస్ బిహైండ్ అవర్ హ్యాపీనెస్? నిజంగా ప్రతిసారి వీ ఆర్ రన్నింగ్ బిహైండ్ దట్ అడ్రిలిన్ పంప్, వాట్ ఎవర్ దట్ హ్యాపీనెస్ ఫ్యాక్టర్ కోసం మనం ఎప్పుడు వెతుకుతూ ఉంటాం కదా. ఎందులో మనకి హ్యాపీనెస్ ఉంటే అదే చేయాలనిపిస్తుంది. సపోజ్ చాలా కష్టపడి చేసిన వంటలో కూడా ఇఫ్ దట్ ఈస్ నాట్ అవర్ ఫేవరెట్ అసలు తినడం అనమాట, బికాస్ మనకి నచ్చిందే తినాలి అనుకుంటాం, ఎందుకంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి. యు సీ, బండి దగ్గర వెళ్ళి తినే పానీపూరిలో ఉన్న మజా ప్రాబబ్లీ వీ డోంట్ గెట్ దట్ హ్యాపీనెస్ వెన్ యూ సిట్ ఇన్ అ 5-star హోటల్ అండ్ హ్యావ్ దట్ కాంటినెంటల్ ఫుడ్. అదేదో నోరు తిరిగిపోయేలాగా ఉన్న వర్డ్తో చేసిన వంటకంలో అసలు దొరకదు, బికాజ్ వీ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ వేర్ వీ ఫైండ్ వీ ట్రై టు సర్చ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీవేర్ అనమాట. సో నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, బట్ యునో ఏదైతే ఈ మనీ హైక్స్ వల్ల, లేకపోతే ఒక కెరీర్ సక్సెస్ వల్ల, లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్ ఎవరన్నా మనకి ఏదైనా ఒక కెరీర్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మంచి జాబ్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా పొగిడినప్పుడు, దాట్ టెంపరీ సాటిస్ఫాక్షన్, లేకపోతే ఒక మంచి పర్ఫెక్ట్ బాడీ రావటానికి అది వచ్చేసిన తర్వాత ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దట్ ఈస్ నాట్ ద హ్యాపీనెస్. నిజంగా దట్ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్కి ఒక సైన్స్ అనేది ఉంది, దాని గురించి నేను చెప్తా. మెయిన్ వైల్ మల్టీలింగ్వల్ పాటలు వింటూనే ఉండండి ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9. టైమ్ ఫాస్ అండ్ తమిళ్ నంగ్ నంబర్ అండ్ ఇక్కడ నాకు మంచి పాట ఒకళ్ళు సజెస్ట్ చేశారు అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అప్పుడు పాడు మచ్చా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

బంగ్లాలో బెంజిల్లో తిరిగే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే బైసైకిల్ మీద అమ్ముకుని తిరిగే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే టక్కున ఒక సమాధానం వచ్చేస్తుంది కదా. సీరియస్లీ, వీ రిలేట్ అవర్ హ్యాపీనెస్ విత్ ద రిచెస్ అండ్ లగ్జరీస్ కదా. రిచ్గా ఉన్నవాళ్ళే అన్న ఆన్సర్సే చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ యు నో ద ఆన్సర్ మైట్ బీ ది అదర్ వే. ఎస్, మేబీ రివర్స్ కూడా అయిండొచ్చు. ప్రాబబ్లీ ద పర్సన్ ఇన్సైడ్ ద బెన్స్ మైట్

బి లుకింగ్ అవుట్ సైడ్, ప్రాబబ్లీ బయట ఎవరైతే అలా సైకిల్ మీద వెళ్తూ హాయిగా నవ్వుకుంటూ ఫోన్లో మాట్లాడే వాళ్ళని చూసి, ఎస్ మేబీ మాలిన్ నాకంటే హ్యాపీగా ఉన్నారేమో అని అనుకుంటున్నారేమో కదా, మనకి ఏం తెలుసు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి. బట్ సీరియస్గా దీనికి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్పారో తెలుసా? ఇట్ ఈస్ నాట్ మనీ ఆర్ ద లగ్జరీ ఆర్ ద సక్సెస్ ఆర్ ద సెలబ్రేషన్స్ కాకపోవచ్చు, బట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ అవర్ హ్యాపీనెస్. మరి దీని గురించి ఒక రీసెర్చ్ చేశారన్నమాట ఫేమస్ సైంటిస్ట్ కాల్డ్ డాక్టర్ లారీ శాంటోస్. మరి ఈయన చేసిన ఒక రీసెర్చ్ ఏంటంటే, మనకి వీ యాక్చువల్లీ రన్ టువర్డ్స్ హ్యాపీనెస్. మనకి సపోజ్ ఎవరన్నా సడన్గా ఏదైనా బహుమానం ఇచ్చినా కానీ, ఒక సర్ప్రైజెస్ ఇచ్చినా కానీ, లేకపోతే శాలరీలో హైక్ పెరిగినా, లేకపోతే బిజినెస్లో ఫుల్ టు ప్రాఫిట్ వచ్చేసినా కానీ, ఒక లగ్జరీస్ అనేది మనకి హ్యాపీనెస్ ఏమో అనేసి మనం అనుకుంటాం. బట్ యు నో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్, నిజంగా ఫ్యూ డేస్ ఆర్ అట్లీస్ట్ మంత్స్ అని చెప్పచ్చు. బట్ మనకి ఇప్పుడు మన కెరీర్లో వీఆర్ ఆస్పైరింగ్ ఫర్ గుడ్ మార్క్స్, లేకపోతే మంచి జాబ్ కోసం మనం ట్రై చేస్తూ ఉంటాం. అనుకున్న జాబ్ కొట్టినప్పుడు, లేకపోతే అనుకున్న మార్క్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే డిగ్రీ ప్రాబబ్లీ ఒక డిస్టింక్షన్లు పాస్ అయినప్పుడు, లేకపోతే ది టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అయితే, ఎస్ అది ఖచ్చితంగా మనకి చాలా బెటర్గా అనిపిస్తుంది. బట్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వెరీ టెంపరీ, బికాస్ అది కొన్ని రోజుల వరకే మనకి ఎమోషనల్గా చాలా బెటర్గా అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ వాట్స్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మన లైఫ్లో కదా. ఇప్పుడు ఈ గ్రేడ్స్ అనేది బాగానే వచ్చింది, బట్ వాట్ ఈస్ నెక్స్ట్ అగైన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. యూనో మళ్ళీ మనకి ఒక రైట్ పర్సన్ దొరికారు మన లైఫ్లో, లేకపోతే మనకి ఆ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే నా రైట్ పర్సన్ వీళ్ళే అని మనకు అర్థమైనప్పుడు, లేకపోతే మనల్ని అర్థం చేసుకునే పర్సన్స్ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా, లేకపోతే ఇఫ్ యు ఆర్ రియలీ ట్రయింగ్ ఫర్ అ గుడ్ బాడీ, పర్ఫెక్ట్ బాడీ ఆర్ పర్ఫెక్ట్ హెల్త్ డెఫినెట్లీ, సో అది కూడా ఇచ్చే ఆనందం కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మళ్ళీ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ యునో ఇక్కడ ఏంటంటే, ఈ టెంపరీ మిస్ వాంటింగ్ అనేది మన మైండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందన్నమాట, జస్ట్ లైక్ ఫర్ హ్యాపీనెస్. బట్ యునో రియాలిటీలో ఇవన్నీ ఇచ్చే హ్యాపీనెస్ ఓన్లీ ఫర్ టెంపరీ. దెన్ వాట్ ఈస్ దట్ న్యూ అంటే రియల్ హ్యాపీనెస్ అని మనం చూస్తే, ఈ న్యూ కార్ అనేది, ఈ న్యూ జాబ్ జాయ్ అనేది, ఇవన్నీ హెడోనిక్ అడాప్టేషన్ అనేసి అంటూ ఉంటారన్నమాట. ఇదేంటంటే జస్ట్ ఒక టెంపరీ జాయ్ మనకి, విచ్ ఫీడ్ బ్యాక్స్ టు నార్మల్. బట్ యునో ద రియల్ వెల్బీయింగ్, మనకి రియల్ హ్యాపీనెస్ విచ్ వర్క్స్ అవుట్ ఏంటో తెలుసా? మిగతా వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు, రియల్గా అన్కండిషనల్గా మనం ఒక హెల్ప్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడు, దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అండ్ డూయింగ్ నైస్ థింగ్స్ టు అదర్స్ వీ ఫీల్ బెటర్. అండ్ అసలు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ స్పెండింగ్ రియల్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అక్కడ ఒక జాయ్ వస్తుంది కదా, ఎస్ దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అండ్ నిజంగా సింపుల్ పాజిటివ్ మూమెంట్స్ని, ఆ పాజిటివ్ మూమెంట్లో మీరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అనేది ది రియల్ హ్యాపీనెస్ అనేసి చెప్పారనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, రెగ్యులర్గా ఒక పర్ఫెక్ట్ బాడీ రావడానికి కొన్ని రిచువల్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, పర్ఫెక్ట్ స్లీప్, పర్ఫెక్ట్ రొటీన్ ఫుడ్ని మనం ఏదైతే బ్యాలెన్స్డ్గా సస్టైనింగ్ దట్ గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ ద రియల్ హ్యాపీనెస్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ది రియల్ హ్యాపీనెస్ అనేసి ఆయన రీసెర్చ్ త్రూ తెలిసిందనమాట. సో ఏవైతే ది అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఎస్ ఐ అండర్స్టాండ్, నేను ఇది చెప్పిన తర్వాత చాలామంది మనీ క్యాన్ బై హ్యాపీనెస్ ప్రబ్లి కానీ ఆలోచిస్తూ ఉంటారు, ఎస్ బట్ స్టిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ టెంపరీ. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బాస్. అండ్ డూయింగ్ నైస్ థింగ్స్ టు అదర్స్ వీ ఫీల్ బెటర్. అండ్ అసలు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ స్పెండింగ్ రియల్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అక్కడ ఒక జాయ్ వస్తుంది కదా, ఎస్ దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అండ్ నిజంగా సింపుల్ పాజిటివ్ మూమెంట్స్ని, ఆ పాజిటివ్ మూమెంట్లో మీరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అనేది ది రియల్ హ్యాపీనెస్ అనేసి చెప్పారనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, రెగ్యులర్గా ఒక పర్ఫెక్ట్ బాడీ
రావటానికి కొన్ని రిచువల్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం.

ಆಗದ ಪರ್ಫೆಕ್ಟ್ ಸ್ಲೀಪ್, ಪರ್ಫೆಕ್ಟ್ ರೊಟೀನ್ ಫುಡ್ ನೀ మనం ఏదైతే బ్యాలెన్స్డ్ గా సస్టైనింగ్ దట్ గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ద రియల్ హ్యాపీనెస్ అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ది రియల్ హ్యాపీనెస్ అనేసి ఆయన రీసెర్చ్ త్రూ తెలిసిందనమాట. సో ఏవైతే ది అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఎస్ ఐ అండర్స్టాండ్, నేను ఇది చెప్పిన తర్వాత చాలామంది మనీ క్యాన్ బై హ్యాపీనెస్ ప్రబలిక అని ఆలోచిస్తూ ఉంటారు. ఎస్ బట్ స్టిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ టెంపరరీ. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

0: వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

సమ్టైమ్స్ చాలా వండర్గా అనిపిస్తుంది. యు సీ, అసలు ఒక 100 ఇయర్స్, ఒక 200 ఇయర్స్ క్రితం లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండేదో. యు సీ, వి ఫీల్ సో కంఫర్టబుల్. ఇప్పుడు జస్ట్ ఒక ఫింగర్ టిప్ దగ్గర మన అన్ని పనులు అయిపోతాయి. అనుకోగానే వీ కెన్ ఆర్డర్ సంథింగ్, జస్ట్ అలా అనుకోగానే ఒక ఫింగర్ టిప్లో వీ కెన్ యాక్చువల్లీ బుక్ అ వెహికల్, వీ కెన్ ట్రావెల్ ఎనీవేర్. ఎలాంటి దేశంలో అయినా మనం బతికేయచ్చు బికాస్ వీ కెన్ ట్రావెల్ ఎనీవే విత్ సో మెనీ థింగ్స్. బట్ యు నో, ఇమాజిన్ ఒకవేళ ఒక 100 ఇయర్స్ బ్యాక్, ఒక 200 ఇయర్స్ మనం పుట్టుంటే వితౌట్ అసలు టెక్నాలజీ అన్న పదమే తెలియని రోజులు, అసలు మినిమం బేసిక్స్ కూడా కొంచెం కష్టంగా ఉన్న టైం, అప్పుడప్పుడే ఎవల్యూషన్ అనేది అవుతుంది, అప్పుడప్పుడే కొంచెం లౌక్యం అనేది వస్తుంది, అప్పుడప్పుడే కొన్ని అంటే వేరే దేశాలు అనేవి ఉంటాయి, అక్కడ మనుషులు ఇలా ఉంటారు అని పుస్తకాల్లో లేకపోతే న్యూస్ పేపర్లో చదివే రోజుల్లో అలాంటి టైంలో మనం ఉండుంటే ఎలా ఉండేది. కాంట్ ఇమాజిన్, ఓ మై గాడ్, నిజంగా వాళ్ళు ఎంత కష్టపడి వెళ్ళేవాళ్ళు. సీరియస్గా చాలా చాలా లైఫ్ వాజ్ వెరీ టెరబుల్ అని మీరు అనుకుంటున్నారా? ప్రాబబ్లీ

200 ఇయర్స్ క్రితం ఉన్నవాళ్ళు వీఆర్ వెరీ ఫైన్ అని అనుకొని ఉండొచ్చు ఆ టైంలో ఉన్నవాళ్ళు. సీరియస్గా దేవర్ వెరీ నైస్ వితౌట్ ద మొబైల్ ఫోన్స్, దేవర్ వెరీ నైస్ వితౌట్ ద టెక్నాలజీ, దేవర్ రియలీ వెరీ నైస్ వితౌట్ దిస్ పొల్యూషన్, దేవర్ రియలీ రియలీ బెటర్ వితౌట్ ద స్క్రీన్ టైమ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అండ్ నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్న హ్యాపీనెస్ ఫ్యాక్టర్ని మనం యాక్చువల్లీ వాళ్ళతో కోరిలేట్ చేస్తే, దే హ్యావ్ సో మెనీ సోషల్ కనెక్షన్స్ కాబట్టి దే ఆర్ మోర్ పీస్ఫుల్ దెన్ దిస్ ఎరా. మరి ఇప్పుడు అంత అడ్వాన్స్మెంట్ ఉన్నా కానీ వై అప్పుడు చాలా బాగుండే, ఇప్పుడు ఎందుకు కాదు అని ఆలోచిస్తే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. బట్ యు నో, ఇఫ్ వీ సీ మన డైలీ లైఫ్ ఎలా అయిపోయిందంటే, నాట్ జస్ట్ మొబైల్, మొబైల్ అయితే నిజంగా చెప్పాలంటే మొబైల్ లేని కాలంలో కూడా జనాలు నార్మల్గానే బ్రతికారు అంటే ఇప్పుడు అవాక్ అవుతారు. కానీ మొబైల్ ఇప్పుడు లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ అన్న ఫీలింగ్ అందరికి వచ్చేసింది, బికాజ్ ఇట్ బికేమ్ అన్ ఆర్గన్ అని చెప్పచ్చు. బట్ యు నో, ఆఫ్టర్ మొబైల్ వాట్ ఈస్ దట్ మోర్ థింగ్ అంటే మనకి ఎప్పుడూ దిల్ మాంగే మోర్ కాబట్టి చేతులు మొబైల్ని వాడటం కాదు, బుర్రకి కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసి వీ హ్యావ్ గివెన్ అవర్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ టు ఈ ఏఐ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రీప్లేసింగ్ ఆల్ ఆ బర్డన్స్ అనమాట. ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా ఒక చిన్న డౌట్ వస్తే దాన్ని ఎనలైజ్ చేసి అట్లీస్ట్ ఆలోచించే బదులు వై టు టేక్ దట్ రిస్క్, ఎందుకు అంత బర్డన్ మనకి, వెన్ ఏఐ ఇస్ దేర్ అండ్ ఇట్స్ డూయింగ్ ఎవ్రీథింగ్, వై షుడ్ వి అసలు ఆ చిన్న పని కూడా ఎందుకు అనేసి లేజీ వెలోస్ అయిపోతున్నాం సీరియస్గా కదా. బికాజ్ ఏఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ఆర్ లైఫ్. ఎలా నేను చెప్తా ఆఫ్టర్ దిస్ సాంగ్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎస్.

హ్యూమన్ ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే బెటర్ అని ఫీల్ అయిపోతున్నావు, అండ్ దాట్స్ హౌ ఇట్ బికేమ్ అవర్ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నిజంగా గూగుల్ అసిస్టెంట్స్ అండ్ సిరి లేకపోతే మన రిమైండర్స్ ఎవరు రిమైండ్ చేస్తారు మనల్ని? అండ్ ఎస్, ఫర్ ఎవ్రీ సిలీ బ్లడీ క్వశ్చన్ వీ హ్యావ్ అండ్ దాని అన్నిటికీ ఓపిక్గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరు? డెఫినెట్గా ఇట్ ఈస్ ఏఐ ఓన్లీ కదా. దాట్స్ హౌ ఇట్ బికేమ్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే ఎలా, హౌ ఇంపాసిబుల్ టు ట్రావెల్ కదా. ఈ మ్యాప్స్ అనేది వచ్చాక లైఫ్ బికేమ్ సో ఈజీ అండ్ వీ కెన్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఆ రూట్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ సమ్టైమ్స్ ఒక్కోసారి చాలా లాంగెస్ట్ రూట్ కూడా చాలా షార్టెస్ట్ రూట్ కింద చూపించేస్తుంది. బట్ సమ్టైమ్స్ ఎస్, లైఫ్ బికేమ్ డెఫినెట్లీ ఈజీ విత్ దిస్. మరి ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో చెప్పాలి అంటే మన టేస్ట్ ప్రకారం, మన ప్రీవియస్ హిస్టరీ, వాట్ ఎవర్ ద సెర్చ్ హిస్టరీ ఉంటుందో దాని ప్రకారం మన ఫేవరెట్ థింగ్ ఏంటి, జాన్రా ఏంటి, వాట్ ఈస్ ద ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, లేకపోతే ఫేవరెట్ ఆప్షన్స్ ఏంటి అని సజెస్ట్ చేసే సైట్స్ అండ్ ఓటీటీ యాప్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏఐ అనమాట. ఎస్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ దాట్. అండ్ మన ఇంట్లో అయితే స్మార్ట్ థెర్మోస్టాట్స్ వచ్చేసాయి టు సేవ్ దట్ పవర్, అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏఐ. అండ్ అంతేకాదు వర్క్ ఫ్రంట్లో చెప్పాలి అంటే కొన్ని కొన్ని యాప్స్ ఎలా వచ్చేసాయి అంటే ఇఫ్ యూ జస్ట్ రైట్ సంథింగ్ ఇట్ విల్ ఆటో కరెక్ట్ యా స్పెల్లింగ్స్. డెఫినెట్గా అది మనకి ఎప్పటి నుంచో మన మెసేజింగ్ సిస్టంలో ఉంది, బట్ ఇట్ విల్ ఫిక్స్ యువర్ గ్రామర్ ఆల్సో. సో అంత అడ్వాన్స్డ్గా అయింది. సో సమ్టైమ్స్ ఆలోచిస్తుంది చిన్నప్పటి నుంచి మనం గ్రామర్ నేర్చుకోవడం ఇంకెందుకు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్ కదా అనేసి. బట్ యు నో, ఇమాజిన్ ఇఫ్ ద వరల్డ్ షట్స్ డౌన్ విత్ ద ఇంటర్నెట్ అండ్ దెర్ ఇస్ నో ఏఐ వర్కింగ్, డెఫినెట్లీ సర్వైవల్ విల్ బీ ద టఫెస్ట్ పార్ట్. సో అందుకోసమే ఆల్వేస్ ఏఐ కంటే బియాండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్నే నమ్మండి బాస్, సీరియస్లీ. ఎస్, మరి జెన్ జీ క్లైమాక్స్కి వచ్చేసింది. మల్టీలింగ్వల్ పాటలు వింటున్నారు, వినబోతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ద ఫైనల్ సాంగ్ ఇన్ ఆ జెన్ జీ, మంచి షకీరా సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. ఎందుకు అంటే ఇంతతో జెన్సీ క్లైమాక్స్కి వచ్చేసింది. తెలుగు పాటలు విందాం నెక్స్ట్, అండ్ మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. హెల్లో రెయిన్బో కాల్స్ టైం స్టార్ట్ అవబోతుంది ఆఫ్టర్ 7 o'clock. మరి కాల్ చేయాల్సిన నంబర్ 0402323003023234821 అండ్ 2970417154 ఆర్ ది నంబర్. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభలిక ఓన్లీ ఆన్ 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. వెల్కమ్ టు హలో రెయిన్బో కాలర్స్ టైం. మరి చక్కని తెలుగు పాటలు ఇక నుంచి 9:30 వరకు వింటూనే ఉందాం. ఎస్, అండ్ ఇట్స్ ద టైం ఫర్ కాలర్స్ టాపిక్. మరి మీరు నాకు కాల్ చేయాల్సిన టైం వచ్చేసింది.

ఇంతవరకు నేను మాట్లాడాను కదా, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. మరి మ్యాటర్ ఏంటో చెప్తా. మరి కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 0402323 0030, 2323 4821, అండ్ 2970471 5 ఆర్ ది నంబర్స్. ఒకవేళ లైన్స్ బిజీగా ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజెస్ కూడా చేయొచ్చు 0914023234822. మరి సినిమాలు చూస్తుంటాం కదా, ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క సందర్భానికి

వెనకాల ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఒక సినిమాలో ఒక ట్విస్ట్ జరిగినప్పుడు, లేకపోతే ఒక మంచి హ్యాపీ సీన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పరవశం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక పాట అయితే వచ్చేస్తుంది కదా. మరి దట్ ఈస్ సో సో సో ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి అది సినిమా అయింది. బేసికల్గా చెప్పాలంటే సినిమాలన్నీ రియల్ లైఫ్ జీవితాల నుంచి తీసుకున్న స్టోరీసే ఉంటాయి. మన లైఫ్ ఆల్రెడీ ఒక స్టోరీని, ఒక సినిమానే, జీవితమే నాటకం అన్నారు షేక్స్పియర్ కదా. మరి మీ లైఫ్లో నిజంగా మీ లైఫ్ ఒక సినిమా అయితే ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు? సీరియస్గా మన లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సమ్ ఇంట్రెస్టింగ్ సందర్భం జరుగుంటుంది కదా, ఆ సందర్భంలో ఈ పాట మ్యాచ్ అవుతుంది ప్రభలిక అని మీకు అనిపిస్తే సినిమాటిక్గా ఆలోచించుకోండి మీ లైఫ్ని. ఎస్, మరి ఆ టైంలో మీరు ఏ పాటతో కో రిలేట్ అవుతారు ఆ సందర్భాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి టైంలో ఏదైనా మంచి పెళ్ళి పాట కానీ, లేకపోతే ఏదైనా మీరు ఫస్ట్ లవ్ని చూసినప్పుడు ఒక మంచి పాట, సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది కదా, ఆ పాట మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీ మీ లైఫ్లో ఆ సందర్భంలో జరిగితే ఎలా ఉంటుంది అని సినిమాటిక్ వేలో ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మీ లైఫ్ ఒక సినిమా అయితే ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు? అండ్ లెట్ దిస్ టాపిక్ బీ వెరీ క్రిస్ప్. ఆ సందర్భం అండ్ ఆ పాట చెప్తే చాలు. ఎస్, వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జీ ప్రఫలికా.

0: జీవితమే ఒక సినిమా అయితే, మీ జీవితమే ఒక సినిమా అయితే, మరి అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది, పాటలు కూడా ఉండాలి కదా. మరి ఏ సందర్భంలో ఏ పాట వస్తే బాగుంటుంది? అన్ని పాటలు చెప్పనవసరం లేదు, చిన్న లైన్, ఏ సందర్భం, చిన్నగా క్రిస్ప్గా చెప్తే చాలు. సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే, మై ఫస్ట్ కాల్. హలో,
1: హలో,
0: హాయ్, గుడ్ ఈవినింగ్.
1: హాయ్, గుడ్ ఈవెనింగ్. బాగున్నారా?
0: నేను బాగున్నాను ఉమా గారు, మీరు ఎలా ఉన్నారు?
1: అందరికి గుడ్ ఈవెనింగ్. నేను బాగున్నాను. మీ పాటలు రేడియో వినుకుంటా, టైం పాస్ వర్షం వచ్చినప్పుడు కూడా మీ పాటలు వినుకుంటా ఉంటే ఎంజాయ్ చేసినట్టుంది.
0: ఉమా గారు, మీ లైఫే ఒక సినిమా అయితే, అందులో మీరే హీరోయిన్ అయితే, ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు?
1: చెప్తాను. నా పేరు ఉమా కూకట్పల్లి. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అభినందన సినిమా ఎందుకో చాలా చాలా ఇష్టం.
0: ఓకే,
1: చాలా అంటే చాలా ఇష్టము. అలా ఏ పాట ఇష్టం అంటే అదే నీవు అదే నేను పారణ రాగం పారణ ఒక పాట ఉంటుంది చూడు.
0: అయితే మీకు టాపిక్ అర్థం అవ్వలేదని నాకు క్లియర్గా అర్థమైంది. మీ ఫేవరెట్ సినిమాని నేను అడగట్లేదు. మీ లైఫ్ ఒక సినిమా అయితే, అందులో కొన్ని ట్విస్టులు, టర్న్స్, లేకపోతే అద్భుతమైన సందర్భాలు జరుగుంటాయి కదా, ఆ సందర్భంలో ఏ పాట వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఆలోచించి మళ్ళీ కాల్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ నాకు లైన్లో ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ప్రవళిక మేడం గారు.
0: గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మీకు.
2: మీతో మాట్లాడాలి ఏంటండి, మీరు కంగారుగా మీరు మంచి స్టైల్లో మాట్లాడతారండి మేడం. మీ యాంకరింగ్ అయితే నాకు చాలా నచ్చిందండి మేడం. రిపోర్టింగ్ లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు మేడం.
0: ఓకే, మరి మీ జీవితం ఒక సినిమా అయితే.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక కాలర్స్ అందరికి కూడా, మా రమణయ్య అన్నయ్య గారికి, మిగతా కాలర్స్ అందరికి కూడా పాదాభివందనాలు చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంకా నా జీవితమే ఒక సినిమా అయితే అండి, మాది లవ్ మ్యారేజ్ అండి. 1985 లో కదా అండి. ఈమె నా భార్య ఉన్నావిడ నాగవేణి అండి పేరు. అయితే ఒక ఆమె ఉన్నప్పుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుద్దని జేబులో లవ్ లెటర్ పెట్టుకుని, చెయ్యి పట్టుకుని లవ్ లెటర్ చేతిలో పెట్టి, చూశాక నిన్ను చూశాక మన సాపుకోలేక రాశాను ఒక లేక ఇత్రేమలేక అన్ని చూసుకోలేక అని చేతిలో పెట్టేసిందండి.
0: సూపర్, మీరు ఆల్రెడీ పాట పాడేసి, ఆల్రెడీ సినిమా మ్యూజిక్ లేకుండా పాట పాడేశారనమాట. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ లైఫ్ ఒక సినిమా అయితే, తెర మీద కనిపించే సినిమా అయితే, ఏ సందర్భంలో ఒక యాప్ట్ సాంగ్, ఈ సాంగ్ సూట్ అవుతుంది ఈ సందర్భానికి అని చెప్పినా చాలు, ఒక లైన్ పాడినా చాలు. మరి పెద్ద సాంగ్ అయితే చాలా కాలర్స్ తీసుకోవాలి కాబట్టి, లెట్స్ మేక్ ఇట్ క్రిస్ప్ అండ్ లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో, ఓకే, ద లైన్స్ ఆర్ బిజీ బికాస్ ద టాపిక్, హాట్ టాపిక్ ఆఫ్ టుడే ఇస్ కాలర్స్ టాపిక్. మీ లైఫ్ ఒక సినిమా అయితే, ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు అనేసి అడుగుతున్నాను. సో లెట్స్ హ్యావ్ ఇట్ సో ఫనీలీ ఇన్ దిస్ వన్ నా. మనకు ఓన్లీ 47 మినిట్సే ఉంది కాల్ చేయడానికి, వెంటనే కాల్ చేయండి అండ్ వింటూనే ఉండండి 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక.
3: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
4: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
3: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
4: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
3: పేరిణి నృత్యం,
4: ఒగ్గు కథలు,
3: జానపద గీతాల సోయగాలతో
4: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
3: పచ్చని పంటలొక వైపు,
4: చేనేత చీరలు మరోవైపు,
3: బిర్యానీ రుచుల నుంచి
4: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
3: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఒక బ్రేకప్ అయినప్పుడు ఒక పాట, ఒక ఫైట్ సీక్వెన్స్ అయినప్పుడు ఒక పాట, ఒక ట్రూ లవ్ దొరికినప్పుడు ఒక పాట, లేకపోతే ఒక విజయం సాధించినప్పుడు ఒక పాట, లేకపోతే ఒక ఫైర్, ఒక ఆస్పిరేషన్తో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పాట, ఇలా రకరకాల సందర్భాల్లో సినిమాల్లో ఒక పాటలు ఉంటాయి. మరి మన లైఫే ఒక సినిమా అయితే అందులో ఏదైనా ఒక సందర్భంలో ఈ పాట నా లైఫ్లో ఈ సందర్భానికి బాగా సూట్ అవుతుంది ప్రభలిక అని మీకు అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. నేను అడిగేది మీ ఫేవరెట్ సినిమాలు కాదు, బట్ మీ లైఫ్లో ఏదైనా ఒక సందర్భానికి ఏదైనా పాట మ్యాచ్ అవుతుందా అనేసి. సో నెక్స్ట్ కాల్, హలో.

0: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ ద ఎనర్జెటిక్ నరసింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం, మీరు ఎట్లా ఉన్నారు మేడం?
1: నేను ఆల్వేస్ సూపర్.
0: ఉంటారు ఎత్తుకుంటారు మేడం, ఉండాలా మరి.
1: సో చెప్పండి, మీ లైఫ్ లో ఏ సందర్భానికి ఏ పాట సూట్ అవుతుంది?
0: ఇది సినిమా మేడం, బడ్జెట్ పద్మనాభంలో.
1: ఓకే,
0: అది ఎప్పుడైనా మన వాళ్ళు అవమానిస్తారు, లేడం చేయలేవు అట్లా ఇట్లా అంటారు కదా మేడం, అలాంటి సందర్భాల్లో ఈ పాట నాకు మరి ఏమైనా అవమానాలే, ఆభరణాలు అనుకో, చీకారాలే, సత్కారాలు అనుకో, రాజు నువ్వేమో ఉంది కదా మేడం పాట, ఆ పాట వింటూ ఉంటే నాకు ఇక విటమిన్ ఏమంటారు, ఎస్, శక్తి అనమాట. అవన్నీ మర్చిపోయేసి ముంగటి చేసి వెళ్ళిపోతుంటా మేడం.
1: వెరీ నైస్.
0: ఎప్పుడు ఎప్పుడు కొద్దిగా నాకు ఇది ఉన్నప్పుడల్లా ఆ పాట వింటుంటా మేడం నేను.
1: అంటే మీకు మీ లైఫ్ లో అవమానాలు పడినప్పుడు ఆ పాట రిలేట్ అవుతుంది అని చెప్తున్నారు నరసింహారెడ్డి గారు. మై నెక్స్ట్ కాల్. హలో
2: హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
2: బాగుంటా అండి?
1: బాగున్నావు. మీ పేరు?
2: రేణుక అండి.
1: రేణుకా గారు,
2: అవునండి,
1: చెప్పండి, ఏ మీ లైఫ్ లో ఏ సీన్ కి ఒక సాంగ్ వేసుకుంటారో చెప్పండి.
2: ఇప్పుడు మ్యారేజెస్ కి వెళ్తాం కదా అండి, పంతులు లేట్ చేస్తే బాగా ఆకలితే కదా అండి,
1: అని గుర్తొస్తుందా? లేకపోతే బాగా తినేటప్పుడు మీకు గుర్తొస్తుందా?
2: బాగా ఆకలైనప్పుడు మంచిగా ముందే వాళ్ళకన్ను.
1: ఏంటంటే
2: ఇప్పుడు పెళ్లి లేట్ అయింది కదండి, అందరు తినక ముందే తినలేం కదండి.
1: ఓకే,
2: తిన్నాక తినాలి కదా.
1: సో అప్పుడు ఏ పాట గుర్తొస్తుంది మీకు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఫ్రాంక్ గా ఒక్కున్నారు. అండ్ ఎస్, చాలా చక్కగా ఇష్టంతో మంచిగా తినేటప్పుడు ఈ పాట గుర్తొస్తుందంట రేణుకా గారికి. థ్యాంక్ యూ ఫార్ కాలింగ్ అండ్ ఆ సీన్ లో ఈ పాట వేసుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ టైం వేద్దాం బ్యాక్గ్రౌండ్ లో. మై నెక్స్ట్ కాలర్ ఎవరు? ఎవరు? హలో,
3: నమస్తే అండి.
1: మంగ భాస్కర్ గారు, ఎలా ఉన్నారు?
3: బ్రహ్మాండంగా ఉన్నాం.
1: సో
3: నేను మీకు ఆప్షన్ చాయిస్ చెప్తున్నాను, వాన మీద చెప్పమంటారా, ఇంకా లేకపోతే బోట్ రైడింగ్ చెప్పమంటారా, మీ ఇష్టం.
1: ఎనీథింగ్, అంటే మీరు బోట్ రైడింగ్ చేస్తుంటే ఆ పాట వేసుకోవాలి. ఏ పాట వేస్తారు చెప్పండి అప్పుడు బోట్ రైడింగ్? అప్పుడు
3: లాహిరి లాహిరి లాహిరిలో
1: వర్షం వచ్చినప్పుడల్లా అదే ఫీలింగ్ తో వర్షంలోకి వెళ్ళి పాట పాడాలనిపిస్తుంది మీకు?
3: చిన్నకుళ్ళు పడుతూ.
1: వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి, చాలా మంచి సాంగ్స్ గుర్తు చేశారు. నెక్స్ట్ కాల్. హలో,
4: హలో,
1: గుడ్ ఈవినింగ్.
4: హలో,
1: గుడ్ ఈవినింగ్. హాయ్,
4: గుడ్ ఈవినింగ్ అండి.
1: మీ పేరు? ప్రదీప్ గారు. ఏ లోయలో నుంచి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది.
4: ఇది చాలా పెద్ద లోయ మేడం.
1: ఓకే
4: మేడం, నేను ఒక చాలా యూనిక్ ఇన్సిడెంట్ మేడం నా లైఫ్.
1: ఓకే,
4: సిచ్యువేషన్ ఏంటంటే నేను ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళాను.
1: ఓకే,
4: బట్ నేను చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి బాగా నచ్చండి ఇంటికి వెళ్ళిన తర్వాత.
1: ఇది ఎక్కడ రోజా సినిమా కనెక్ట్ అవుతుంది నాకు?
4: మీకు మేబీ నేను ముందే చెప్పారు కదా, మనకు సినిమాలో జరిగినాయి, మనకి నిజ జీవితంలో జరిగినాయి,
1: అంతే కదా నిజంగా. ఎస్ ఎస్ ఎస్. కానీ ఈ మీ జీవితంలో సీన్ రోజా సినిమాకి ముందు జరిగిందా ఆఫ్టర్ జరిగిందా?
4: నేను అనుకోలేదు అక్కడ జరగాలని, అలా జరిగింది.
1: అలా జరిగిపోయిందా? ఓకే,
4: మనకు ఏంటంటే ఇంకో అమ్మాయి గుర్తుకొచ్చేది, అంటే సాంగ్ వచ్చేసి కనులు తెరిచిన కనులు మూసిన కళలు వచ్చేది.
1: ఓకే నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నిజంగా రోజా సినిమాలోని సీన్లు నిజ జీవితంలో కూడా జరుగుతాయి అని నాకు ఈరోజే తెలిసింది. కాదు, ఇలాంటివి చాలా జరిగాయి. ఎస్, చాలా వాళ్ళ దగ్గర నేను ఇలాంటివి విన్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఎస్, మీ జీవితం ఒక సినిమా అయితే ఏ సందర్భంలో ఏ పాట

మాట వేసుకుంటారు. దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. మరి వెంటనే కాల్ చేసి మీ లైఫ్ సీన్ అండ్ సాంగ్ నాతో షేర్ చేసుకోండి. 0402-323-0030, 2323-4821 and 2979704715 are the numbers.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ

ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆ పాటని వేసుకుంటాను ప్రబలిక నా లైఫ్లో, బికాస్ నా ఆస్పిరేషన్స్ అంత గొప్పవి అనేసి నాకు నాగార్జున గారు మెసేజ్ చేశారు. అక్కినేని నాగార్జున గారు కాదు, మన లిసనర్ నాగార్జున గారు మెసేజ్ చేశారు. ఎస్, వెరీ వెరీ నైస్. అండ్ మరి నెక్స్ట్ కాలర్ ఏం మాట్లాడతారు విందాం. హలో,
1: హలో,
0: నమస్తే, మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మీకు కూడా.
1: థ్యాంక్స్ అమ్మా. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అమ్మా. నీ పూతరే కుల తీయ ధనం నీ పూల సొగసులో ఉంది ఈ పాట. జీవనజ్యోతి సినిమాలో ఈ సందర్భం ఏంటంటే, మా మామ కూతురే నా భార్య గారు.
0: ఓహో, ఓకే.
1: అయితే ఈ సెలవుల్లో, దసరా సెలవుల్లో మధ్య ఎప్పుడైనా నాకు చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అయితే జాతరలో, తిరునాళ్ళలో ఇక్కడ జిలేబీలు అమ్ముతుంటారు కదమ్మా, ఇద్దరం కలిసి కొనుక్కొని తిని హ్యాపీగా సినిమాలో మజా మజా ఉండేదమ్మా.
0: సూపర్. మరి ఆ సీన్ కి కరెక్ట్ గా ఆ పాట సూట్ అవుతుంది.
1: అవునమ్మా, అవును. పాట అంటే నాకు కూడా ఇష్టం, మా మిస్సెస్ కూడా ఇష్టం.
0: వెరీ నైస్.
1: పాపం చేసుకొని పగలబడి నవ్వుతాం పిల్లల ముందు.
0: సూపర్. అయితే మీ ఇద్దరు మళ్ళీ ఆ పాట వేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన లైఫ్లో ఉండదు, కానీ అదే మనం ఇమాజిన్ చేసుకొని సందర్భాల్లో పాటలు వేసుకుంటే మజానే వేరు. అయితే ఈరోజు మన ఎఫ్ఎం రెయిన్బోలో అదే జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఆల్ యువర్ లైఫ్ ఇస్ అ సినిమా అండ్ దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్, ఏ సందర్భంలో ఏ పాటలు వేసుకుంటారు? అన్ని సందర్భాలు చెప్పిన అవసరం లేదు, మనకు అస్సలు అంత టైం లేదు. ఒక్క సందర్భం అండ్ ఏ పాట ఏ సందర్భానికి సూట్ అవుతుంది అది అడుగుతున్నాను. మరి మన నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో అమ్మా, గుడ్ ఈవినింగ్ తల్లి ప్రవల్లిక.
0: గుడ్ ఈవినింగ్ రమణి గారు. సో వాట్ ఇస్ ద సందర్భం, వాట్ ఇస్ ద సాంగ్?
2: నా సందర్భం అంటే నేను తల్లిదండ్రులను బాగా ఎక్కువ సేవ చేసేవాడిని.
0: ఓకే.
2: నా సందర్భం ఏమంటే, అప్పుడు దేవుడు వచ్చి పక్కన పుండరీక పుండరీక అనిపించినా పక్కన నిలబడుకోమని చెప్తారు
0: కదా,
2: ఆ విధంగా ఆ సందర్భం నాది. ఒక రెండు లైన్లు పడతాను. కృష్ణ ముకుంద
0: వినిపించింది, వినిపించింది, కృష్ణుడికి వినిపించేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎనర్జెటిక్గా కాల్ చేసి షేర్ చేసుకుంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? అలా వింటూ కూర్చోకపోతే కాల్ చేసి చెప్పచ్చు కదా. మీ లైఫ్ ఒక సినిమా అయితే అందులో ఏ సందర్భానికి ఏ పాట వేసుకుంటారు? మరి అలా ఇంద్రా సినిమాలో అలా మరి హీరోయిన్ని హీరో చూసినప్పుడు, లేకపోతే హీరో హీరోయిన్ని చూసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో, మరి మన మెగాస్టార్ హీరోయిన్ని చూసినప్పుడు కానీ, లేకపోతే ఎనీ మూవీ యూ సీ, అలా హీరో ఎంట్రీ సాంగ్స్ కావచ్చు, అంటే ఇంట్రడక్షన్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఫైటింగ్ సాంగ్స్ కావచ్చు, ఫైటింగ్ సీన్స్లో కొన్ని పాటలు కూడా వస్తూ ఉంటాయి కదా, సో అలా ఆ సందర్భానికి ఇంటెన్సిటీ పెంచేవే ఏంటో తెలుసా? నిజంగా ఈ పాటలే. మరి ఆ పాటలు, ఆ మ్యూజిక్, ఇవన్నీ కలిపితేనే మంచి మంచి సినిమాలు అవుతాయి అన్నమాట. సో అలాంటి ఒక మంచి పాట ఫ్రమ్ ఇంద్ర, హియర్ వి గో.

0: నాకు మెసేజ్ చేశారు రవి గారు తన ఫ్రెండ్ గురించి. ఎస్, హీఈస్ ఎ బ్లైండ్ మ్యాన్. మరి తన జీవితంలో ఒక ఒక మోటివేషన్ రావటానికి మౌనంగానే ఎదగమని అనే పాట తన జీవితానికి చాలా చాలా సెట్ అవుతుంది ప్రవళిక అనేసి నాకు రవి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండి, థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మీ లైఫ్ ఒక సినిమా అయితే ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు? సుష్మా గారు,
1: హలో.
0: మీ జీవితమే సినిమా అయితే ఏ పాట వేసుకుంటారండి మీరు?
1: నా జీవితం సినిమా అని కాదు, కానీ సినిమాతో నేను చాలా దగ్గరగా, అంటే చాలా ఇష్టం నాకు. మంచి మంచి సినిమాస్ వస్తే నేను అసలు వదలను, తప్పకుండా చూస్తా. అది అలవాటు ఉన్నది, ఏం చేయాలి. కానీ నిన్ననే మీకు గుర్తు చేశాను తెలుసా, ప్రవళిక గారు
0: అవునా
1: ఏమని అసలు అడిగారు ఈ రోజు. ఎవరు వచ్చారు రేడియోలో తప్పా నేను అన్నాను, ఎవరు ఏమో నాకు తెలియదండి. ఏమో నాకు అడిగా ప్రవళిక అంటే ప్రవళిక వస్తే రేడియో అలా ఉంటారా అసలు, అలా అడిగి ఉంటది అన్నాను.
0: సూపర్, థ్యాంక్ యూ.
1: నిజంగా నేను గుర్తు చేసుకున్నా ఈ రోజు, వింటే మీరే ఉన్నారు.
0: అందుకేనా నాకు నిన్న బాగా ఎక్కిలు వచ్చాయి, మీరే నా గుర్తు చేసుకుంది. ఓకే,
1: గురించి నిన్న చాలా గుర్తు పెట్టుకున్నా.
0: థ్యాంక్ యూ సుష్మా.
1: నా జీవితంలో రిలేటెడ్ అంటే అసలుగా చాలా హ్యాపీగా ఉండే, బట్ సమ్ సిచ్యువేషన్ నా జీవితంలో ఒక 8 ఇయర్స్ నుంచి ఒక పాట నాకు చాలా రిలేటెడ్ గా ఉంది చూడండి. అది వేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటది. అఖియోంకే జరుకోసి
0: ఓకే,
1: తుమే దేఖా జో సాంవరే బడి దూర్ నజర్ ఆయ్, అది ఆ పాట మా హస్బెండ్ కి గుర్తు చేసుకుంటా ఏం చేయాలి.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్
0: యూ సో మచ్ సుష్మా. బీ హ్యాపీ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. ఎస్, మరి మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. బాల సినిమాలో ఏ పాట వేసుకుంటారు విందాం. హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు? సుబ్బరాయుడు గారు. మీ మీ పేరే ఒక సినిమా పేరులాగా ఉందండి, చిన్నరాయుడు సుబ్బరాయుడు లాగా. ఓకే, మరి మీ జీవితంలో ఏ సందర్భానికి ఏ పాట రిలేట్ అవుతుంది?
2: మంచి పాట వస్తుంది మేడం, సారీ.
0: ఏం పాట?
2: భార్య పుట్టినరోజు అంటే భర్త వచ్చేసి ఏం కావాలో కోరుకో అంటాడు.
0: ఓకే,
2: అంటే భార్య ఏమంటే ఈరోజు క్యారెక్టర్ మార్చుకుందాం మనం అంటుంది. అంటే నేను భర్తగా ఉంటాను, నువ్వు భార్యగా ఉండి, ఈరోజు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్తుంది. అంటే సరేలే అని మార్చుకుంటారు వాళ్ళు. మార్చుకున్నాక ఒక పాట పాడండి అంటుంది. అప్పుడు ఈయన పాట పాడతాడు. ఆ పాట ఏంటంటే,
0: అసలు మీకు టాపికే అర్థం కాలేదని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కిషోర్ గారు ఫ్రమ్ బాచుపల్లి మెసేజ్ చేశారు. అందరికీ నేను వెల్కమ్ చెప్తాను, నాకు హార్ట్ఫుల్గా వెల్కమ్ టు ద ఈవినింగ్ షో ప్రవళిక అనేసి నాకు మెసేజ్ చేశారు కిషోర్ గారు ఫ్రమ్ బాచుపల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు హాయ్ ప్రవళిక, మీరు కూడా చెప్పండి మీ లైఫ్లో మీకు సూటబుల్ అయిన సినిమా లేదా. ఖచ్చితంగా వెయిట్ ఫర్ దాట్ క్లైమాక్స్లో నేను ఖచ్చితంగా నా లైఫ్లో ఒక సందర్భానికి ఒక పాట ఖచ్చితంగా రిలేట్ అవుతుంది. మరి మీరు నాకు మెసేజ్ చేశారు కదా, మీరు కూడా చెప్పండి మీ లైఫ్లో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సందర్భం జరుగుంటుంది. లేకపోతే సపోజ్ మీ లైఫ్లో ఒక లవ్ మ్యారేజ్ అనుకోండి, బాగా అటు ఇటు వైపు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వద్దు వద్దు వద్దు, అయినా కానీ మీరు పట్టు వదలకుండా సాధించిన సందర్భం, లేకపోతే చాలా లో అయిన సిచ్యుయేషన్లో మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏ పాట సూట్ అవుతుంది, ఇలా ఇలా డిఫరెంట్ సందర్భాలు మీకు చెప్పాలా, మీకే రిలేట్ అయిపోతుంది. అయితే అందరికీ కామన్గా కనెక్ట్ అయ్యే ఒక సందర్భం ఉంది. పొద్దున్న లేవాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఈ బాధ అయితే అందరికీ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ అప్పుడు బాధగా అనిపిస్తుంది, బట్ ఇమాజిన్ కాలేజ్ లైఫ్ ఇస్ ద బ్యూటిఫుల్ ఎరా కదా. మరి ఆ టైంలో అందరికీ గోత్రు అయ్యే థింగ్స్ ఈ పాటలో వినొచ్చు. మరి అందరి లైఫ్లో ఈ సందర్భం ఉంటుంది కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యే పాట ఇది. ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ 101.9 విత్ మీ ఆర్జీ ప్రపలికా.

0: ఎస్ మీ లైఫ్లో మీ లైఫ్ ఒక సినిమా అయితే ఏ సందర్భంకి ఈ పాట రిలేట్ అవుతుంది? మురళీ గారు చెప్పండి.
1: హలో
0: మురళీ గారు, ఎస్
1: అందమైన ముత్యానికి సంధ్య వందనం.
0: వందనం వందనం మీకు కూడా.
1: ఏంచో
0: మజామా
1: మజాగానే ఉండండి. అయితే యాక్చువల్గా ఇప్పుడు సందర్భాన్ని బట్టి వర్షం కూడా పడుతుందండి.
0: అవునా?
1: వర్షం సిచ్యువేషన్లు కూడా చాలా ఉన్నాయి నాకు.
0: అయితే జనరిక్ గా అందరికి వర్షం పడుతుంది, అందరికి వాన పాటలు కనెక్ట్ అవుతాయి. అయితే ఎక్స్క్లూసివ్ గా మురళీ గారి జీవితంలో జరిగిన ఏ సందర్భానికి ఏ పాట?
1: ఏ సందర్భం అంటే కాలేజ్ డేస్ లో నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది.
0: ఓకే.
1: ఒక నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు. అయితే అప్పుడు నేను ఏంటంటే అయితే ఎంజాయ్ చేసేవాడిని. కాకపోతే ఏంటంటే ఎమ్మడికి మొగాళ్ళు చిరంజీవి గారికి సందర్భం ఏర్పడ్డట్టు నేను ఊహించుకున్నా. ఓ నాయన ఇదైతే కష్టం అని చెప్పి కన్న పిల్లతోటికి పిల్లగాడికి వచ్చేనండి పీకులాట అని చిరంజీవి అన్నాడు అప్పుడు. అయితే ఆ సందర్భాన్ని గుర్తు చేసేసుకుని అమ్మో ఇట్లా వద్దు బాగుండదు అని చెప్పేసి ఒకరిని ఎంచుకున్నాను. ఆ ఒకరిని ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఒక సందర్భంలో ఆ పాట గుర్తొచ్చిందండి. అయితే ఏంటంటే బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్ది మంది.
0: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మురళీ గారు. అండ్ మై నెక్స్ట్ కాలర్. హలో
2: హలో మురళీ గారు, సేమ్ మాట్లాడేనా? మీ వంకన్ నేను అమ్మవారిని కలుసుకుంటున్నాను.
0: ఓ థ్యాంక్ యూ సో మచ్. కౌసల్యా గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా. మీరు బాగున్నారు కదా?
0: నేను ఆల్వేస్ సూపర్ అండి, థ్యాంక్ యూ. సో ఏ సందర్భానికి ఏ పాట?
2: నాకు 60వ సంవత్సరం వచ్చినప్పుడు మా వాళ్ళు అందరూ అంతవరకు ఎప్పుడేం పుట్టినరోజు జరుపుకుంటాం అంటే ఇదేం లేదు. ఆ రోజుకు 60వ సంవత్సరం వచ్చిందని చెప్పి అందరూ చేస్తాం. కొంతమంది తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు పుట్టినరోజు జరిపించారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది భలే మంచి రోజు, పక్కన రోజు. తర్వాత వసంతాలు పూచే నేటి రోజు, 59 వసంతాలు అయిపోయాయి.
0: సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ మీకు. ఫుల్ నిండు 100 ఏళ్ళు అండ్ డబుల్ 100-200 ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నాను.
2: అంతకాలం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి అప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడతాను.
0: మీరు ప్రతి షోకి కాల్ చేయాల్సిందే తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఎస్, నాకు సుధీర్ గారు మెసేజ్ చేశారు. ప్రభలిక, ఐఎమ్ అ రగ్బీ ప్లేయర్. ప్రతిసారి రగ్బీ స్టార్ట్ చేసే ముందు ఒక అడ్రినలిన్ పంప్ అనేది ఉంటుంది. ప్రతిసారి ఒకటే జననం ఒకటే మరణం అనే పాట ఎంత ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందో, అండ్ సేమ్ వే రగ్బీకి రిలేటెడ్గా సాయి సినిమాలో పంతం పంతం నీదా నాదా హై అన్న పాట రిలేట్ అవుతుంది నాకు అని మెసేజ్ చేశారు. దట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ యా, నేను చాలా ట్రావెల్ చేస్తాను ప్రభలిక. నాకు జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ పాట చాలా కనెక్ట్ అవుతుంది. సోలో ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి అనేసి నాకు రఘువీర్ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, నేను బాగా తింటాను ప్రభలిక, అందుకోసమే మేబీ బ్యాక్గ్రౌండ్లో ఈ పాట సెట్ అవుతుందేమో అనేసి నాకు శాలిని మెసేజ్ చేసింది. శాలిని, మరి నిజంగా చాలామంది ఫుడ్ లవర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్లో ఈ పాట నేను వేస్తున్నాను. ఎంజాయ్ దిస్ సాంగ్.
3: వివాహ భోజనం.

సో ఫుడ్ లవర్స్ అందరికీ పర్ఫెక్ట్ సాంగ్ ఇది. అండ్ ఎస్, మన మూడ్ ఖరాబ్గా ఉన్నా సూపర్గా ఉన్నా ఫుడ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా. ఎస్, మరి ఖచ్చితంగా మీ లైఫ్లో ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే రోజువారీ జీవితంలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఫుడ్ ఓన్లీ. సో ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేయండి, నాట్ విత్ రిగ్రెట్, అయ్యో క్యాలరీస్ తినేస్తున్నానే అంత ఫీలింగ్స్ కాకుండా చక్కగా వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ జస్ట్ ఎంజాయ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. అయితే థ్యాంక్ యూ అందరూ, అబ్బా సూపర్ డూపర్ సిచ్యుయేషన్స్ చెప్పారు అండ్ దానికి తగ్గ మంచి మంచి సాంగ్స్ గుర్తు చేశారు నాకైతే. అండ్ ఎస్, సిచ్యుయేషనల్ సాంగ్స్ మన సినిమాల్లో ఎన్నో చూస్తాం. బ్రేకప్ అయినప్పుడు ఒక పాటలు, లవ్ ఫస్ట్ లవ్ అలా కలిసినప్పుడు ఒక పాట, అండ్ ఎస్ ఒక సాధించినప్పుడు ఒక పాట, అండ్ ఎస్ ట్రావెల్ చేసినప్పుడు ఒక పాట. ప్రతి దానికి ఆ సందర్భానికి అనుసరంగా మంచి మంచి పాటలు మన సినిమాల్లో చూస్తాం. అయితే మన జీవితం కూడా ఒక సినిమానే కదా. ఓన్లీ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, పాటలు లేవు, ఆ పాటలు మనమే వేసుకుంటే బాగుంటుంది కదా. సో అలా మీ లైఫ్ ఒక సినిమా అయితే ఏ సందర్భంలో ఏ పాట వేసుకుంటారు అనే టాపిక్కి చాలా చక్కగా కాల్ చేసి మంచి మంచి సాంగ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ. అయితే అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ సందర్భం ఇన్ యువర్ లైఫ్ అండ్ ఏ పాట వేసుకుంటారు? ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ పర్సన్ నాకు కనెక్ట్ అయినప్పుడు సమ్వేర్ ఈ పాట రిలేట్ అవుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఈ పాట వింటే మీకే అర్థమైపోతుంది ఏంట సందర్భం అనేసి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆల్ బీ బ్యాక్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9, బికాస్ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాలి, బికాస్ ఐల్ బీ హియర్ టిల్ 9:30. మంచి మంచి పాటలు మీకోసం వింటూనే ఉండండి 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభలిక. నిజంగా గిటార్ వైబ్స్ వచ్చిన ఫీలింగ్ ఉన్నప్పుడు నాకు ఈ పాట ఖచ్చితంగా ఎస్ కనెక్ట్ అవుతుంది.

రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్కు భూదారు గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అడవుల మనుగడ, జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర కీలకమని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో తెలంగాణలోని కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి బ్రాడ్గేజ్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్టపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్య రాష్ట్రాల పరిధిలోనే ఉండడం ఉత్తమమని పేర్కొన్నారు. టెలివిజన్ రంగంలో మంచి సందేశాత్మక సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్నారుల చిత్రాలను రూపొందించేవారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. రైతు నేస్తం 100 ఎపిసోడ్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. 2024 మార్చి 6 ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులు, మొత్తం 27 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, అల్వాల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, తార్నాక, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. HIAIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అంటే మీ వాయిస్ బాగుంటుందండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్బో ఆన్ చేయండి, పాటలు వినేస్తారా?
3: 101.9 కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
4: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
3: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
4: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
3: పేరిణి నృత్యం
4: ఒగ్గు కథలు
3: జానపద గీతాల సోయగాలతో
4: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
3: పచ్చని పంటలొక వైపు
4: చేనేత చీరలు మరోవైపు,
3: బిర్యానీ రుచుల నుంచి
4: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
3: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

అసలు ఈ వెదర్కి, ఈ పాటకి, ఈ మ్యూజిక్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? 100% నిజంగా వర్షం టైంలో కొన్ని కొన్ని ఎమోషన్స్ ఎక్స్ట్రా లెవెల్లో ఉంటాయన్నమాట. నిజంగా అందుకే సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటే వర్షం టైంలోనే ఒక లవ్ అనేది చిగురుస్తుంది, ఒక వర్షం టైంలోనే బ్రేకప్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఒక వర్షం టైంలోనే ఒక డిప్రెషన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ యు సీ సో మెనీ ఎమోషన్స్ ఆర్ లైక్ నిజంగా స్టాక్ మార్కెట్ గీతలు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట నిజంగా. ఎస్, మరి వెదర్కి తగ్గట్టు మంచి మంచి పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో. అండ్ ఎస్, వెల్కమ్ టు తెలంగాణ. 8 o'clock తర్వాత మన సెగ్మెంట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ షో ఆన్ తెలంగాణ అండ్ ఇట్స్ ప్లేసెస్, కల్చర్, ఫుడ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, యూ జస్ట్ నేమ్ ఇట్ వీ టాక్ అబౌట్ ఇట్. ఎస్, మరి 8 to 9 మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అయితే బోల్డని విషయాలు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం అబౌట్ తెలంగాణ ప్లేసెస్ అండ్ దేర్ హిస్టరీ. రైట్ నౌ టుడే తెలంగాణ ఫ్యాషన్ గురించి మాట్లాడుకుందాం. సీరియస్లీ, ప్రతి ఒక్క ఊరు, ఒక దేశం, అక్కడ మనుషులకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అంటే వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర గురించి, కల్చర్ గురించి వాళ్ళు చెప్పకుండా మనం ఈజీగా చూసి గుర్తుపట్టచ్చు అంటే అది వాళ్ళ లుక్ చూసి. సీరియస్లీ, మనము ఒక పర్సన్ని వాళ్ళ వేసుకున్న డ్రెస్సింగ్ ప్రకారం, వాళ్ళ వేషధారణ, వాళ్ళ లుక్, ఎవ్రీథింగ్ ఆ ప్రకారంగా మనం ఈజీగా గెస్ చేయొచ్చు టు విచ్ ప్లేస్ దే బిలాంగ్. మరి మన హైదరాబాదీస్ని కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు. వే

wherever they go. Not just by talk, but by look. బికాస్ మన సౌత్ ఇండియాకి ఒక ఐడెంటిటీ అనేది ఉంది, మన హైదరాబాద్కి ఒక ఐడెంటిటీ అనేది ఉంది, అండ్ సేమ్ వే మన తెలంగాణ కల్చర్ అండ్ ఫ్యాషన్కి కూడా ఒక జబర్దస్త్ ఐడెంటిటీ అయితే ఉంది. ఎస్, మరి ఆ ఐడెంటిటీ ఎలా ఎవాల్వ్ అయింది మనకి? వీ హ్యావ్ అ వెరీ రిచ్ ట్రెడిషన్ అండ్ హిస్టరీ. ఆ హిస్టరీ నుంచి మనం ఆలోచిస్తే ఫ్యాషన్ ఎవల్యూషన్ చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఎస్, వీ హ్యావ్ దట్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఫ్యాషన్. మరి ఆ ఫ్యాషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఓన్లీ ఆన్ తెలంగాణ రైట్ నా వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక.

You know what? We are talking about Telangana fashion today. Yes, Marie, maniki mamul history ledu. Seriously, we have a very rich history. Marie, andilo manakoka royal fashion to evolution ayindi mana Telangana fashion, and that is exclusive only to Telangana. Yes, endukante ఒకప్పుడు దక్కన్ సామ్రాజ్యాన్ని ఏలిన నిజాంల కాలం అది కేవలం పరిపాలన కాలం కాదు, అదొక రాయల్ స్టైల్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. మరి అప్పట్లో పురుషులు వేసుకునే షేర్వానీలు, తలపైన గర్వంగా నిలిచే రుమి టోపీ లేదా అసఫ్ జాయి దస్తార్, అదొక దక్కని రాజసానికి ప్రతీకగా నిలిచిందనమాట. అండ్ ఇక బేగంల లుక్ ఎలా ఉండేదంటే, వాళ్ళ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే మామూలుగా అసలు సరిపోదు. అసలు ఏకంగా 6 మీటర్ల నుండి 30 మీటర్ల పొడవు ఉండే కడా దుపట్టాని వేసుకునేవారు. అండ్ కుర్తా చూడిదార్లపై ఆ దుప్పట్టాని ఒక ప్రత్యేకమైన శైలిలో కప్పుకుంటే దానికి కుట్టిన ఒక మసాలా బార్డర్ అనేది ఉండేది, బంగారు రంగులో మెరిసిపోయేది. అండ్ దాట్ లుక్ యూ కెన్ ఓన్లీ విట్నెస్ ఇన్ ద నిజామీ ట్రెడిషన్స్. అది మన దక్కన్ సామ్రాజ్యంలోనే మనం చూడగలిగేవాళ్ళం అనమాట. మరి ఆ ఫ్యాషన్కి తగ్గట్టుగా అత్తరు సువాసనలు అండ్ బసరా ముత్యాల సాతలడ హారాలు, అప్పబ్బా, అసలు దట్ ఈస్ ద ఐకానిక్ నవాబీ ఫ్యాషన్ అని చెప్పచ్చు. దట్స్ ద సిగ్నేచర్ ఆఫ్ నవాబీ స్టైల్ అని చెప్పచ్చు. అండ్ దాట్స్ హౌ అవర్ ఫ్యాషన్

ఫ్యాషన్ స్టార్టెడ్ ఇట్స్ ఎవల్యూషన్ ఫ్రమ్ దేర్. మరి అదే కాలంలో రాజస్థాన్కి లుక్ ఇలా ఉంటే, మరి ఆన్ ది కంట్రీ సైడ్ పల్లె గుండల్లో మరో ఫ్యాషన్ చరిత్ర నిశ్శబ్దంగా అలా వెలుగుతూ వచ్చిందనమాట. అదే మన తెలంగాణ చేనేత కార్మికుల శ్రమ. ఎస్, నవాబుల అంతఃపురాల్లో మెరిసిన హింబ్రు మష్రూ వస్త్రాల వెనుక మన నేతన్నల మగ్గాల సవ్వడి ఉండేది. అండ్ పల్లెటూరి శ్రమజీవి కట్టిన తెల్లని పంచ, భుజాన వేసిన కండు అండ్ తలపాగా అదొక గంభీరమైన ఆత్మగౌరవంకి సిగ్నేచర్ అని చెప్పచ్చు. సో చాలా చాలా చాలా అందంగా ఉండేది అప్పటి ఫ్యాషన్, అండ్ చూడటానికి చాలా రిచ్గా ఉండేది. సేమ్ టైమ్ ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ ఐడెంటిటీ. మరి అలా అలా అలా ఫ్యాషన్ అలా ప్రతిసారి ఇట్ గెట్స్ రీసైకిల్డ్ కదా, తిరుగుతూ ఉంటుంది ఫ్యాషన్. మళ్ళీ మనకి అప్పటి కాలం దుస్తుల్ని ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం రైట్ నౌ. బట్ వెన్ వీ సీ యాజ్ మూవింగ్ అహెడ్ ఆఫ్టర్ దట్ నిజామీ కాలం, తర్వాత స్వాతంత్రం వచ్చింది, ఆల్మోస్ట్ నిజాం కాలం ముగిసింది. 1960ల నుండి 1980ల నాటి కాలం వచ్చేసరికి ఫ్యాషన్ సామాన్యుడికి మరింత దగ్గరైంది. అంటే అది మన సినిమాల ప్రభావం కావచ్చు, లేకపోతే మారుతున్న కాలం కూడా కావచ్చు. సో ఆడవాళ్ళు నిత్య జీవితంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల్ పట్టు చీరలను కట్టడం ఒక అలవాటుగా మార్చుకున్నారన్నమాట. అయితే ఇక్కత్ జామెట్రీ డిజైన్లో గద్వాల్ కాటన్ పట్టు కలయికలు ప్రతి ఇంట్లో, అంటే ఒక స్పెషల్ అకేషన్స్లో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేవన్నమాట. అండ్ సిద్దిపేట గొల్లబామ చీరలు పల్లె అందాన్ని పట్టణాలకి ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పచ్చు. అండ్ ఎస్, పురుషులు ఖాదీ కుర్తాలు అండ్ ప్యాంట్స్కి ట్రాన్సిషన్ అయ్యారనమాట ఇదే ఏరాలో ఆల్మోస్ట్. అండ్ we have so much of fashion transition after this. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ వింటూనే ఉండి ఆఫ్టర్ దిస్ సాంగ్. ఎస్, 101.9లో వింటున్నారు తెలంగాణ విత్ మీ ఆర్జే ప్రవళిక షో. ఎవరైతే వింటున్నారో యూ కెన్ వాట్సాప్ మీ ఓవర్ 9140 2323 4822.

0: FM Rainbow 101.9 Musically yours.
1: శ్రోతలకు ఒక గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29550923 గుర్తుంచుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

అవర్ రీజనల్ ఐడెంటిటీ తెలంగాణ ఫ్యాషన్ గురించి ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఆఫ్టర్ ద నిజామీ రాయల్ ఫ్యాషన్ తర్వాత ఫ్యాషన్ ఎలా ట్రాన్సిషన్ అయిందంటే, మన ఏరియాలో అరౌండ్ 1970s and 1980s వెళ్తే సీరియస్లీ ఆ సినిమాల ప్రభావం అయితే మన వీధుల్లో చాలా చాలా క్లియర్గా కనిపించేసింది. ఎస్, మన హైదరాబాద్ వీధుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని నడుస్తుంటే అసలు వాట్ అ వింటేజ్ ఫీల్స్ ఇప్పుడు ఆలోచిస్తే సీరియస్గా. అండ్ ఎన్టీఆర్ కృష్ణ గారిలో సినిమాలు చూసి కింద లూజ్గా పైన టైట్గా ఉండే ఆ బెల్ బాటమ్స్ వేసుకుని నిజంగా చాలా చాలా ఐకానిక్ లుక్ అయితే అంటే ఆ బెల్ బాటమ్ లుక్స్. అండ్ ఇట్స్ అ ట్రెండ్ సెటప్. ఇప్పటికీ ఆ తర్వాత కూడా చాలా చేంజెస్ వచ్చాయి మన స్టైల్లో, బట్ స్టిల్ మళ్ళీ బెల్ బాటమ్స్ మాత్రం మళ్ళీ రిపీట్ అయింది, రీసైకిల్ అయినట్టు ద ఫ్యాషన్. ఇప్పటికీ ఆ లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ యు సీ, ఈ బెల్ బాటమ్ స్టైల్ అనేది నాట్ జస్ట్ ఫర్ అబ్బాయిలు, అమ్మాయిలకి అన్ని రకాల ట్రెడిషన్స్లో అన్ని రకాల సందర్భాల్లో వేసుకునేలాగా బెల్ బాటమ్ స్టైల్ అయితే చాలా వచ్చేసింది. అండ్ దాట్ వాజ్ అ స్టేట్మెంట్ ఫ్యాక్టర్ ఇన్ 1970s and 1980s అనమాట. అండ్ యు సీ, ఆ ఎరాలో వచ్చిన అన్ని ప్రతి సినిమాలు నాట్ ఓన్లీ ఇన్ సౌత్ సినిమా బట్ ఆల్సో ఇన్ హిందీ సినిమా, బాలీవుడ్ సినిమాల్లో మనం చూస్తే వావ్, వాట్ ఆ ఐకానిక్ లుక్ విత్ ఆల్ దట్ బ్లేజర్ వేసుకున్నా కానీ, నార్మల్ ఒక బ్లాక్డ్ ప్రింట్ షర్ట్ వేసుకున్నా కానీ కింద మాత్రం ఫుల్ టు లూజ్గా ఉండే దట్ బెల్ బాటమ్ లుక్, అసలు హీరో రేంజ్ని పెంచేసిన బెల్ బాటమ్స్ అని చెప్పచ్చు కదా. దట్స్ అ రెట్రో స్టైల్ అనమాట. అండ్ ఆ టైంలోనే మనకి నిజంగా జ్యువెలరీ ట్రాన్సిషన్ కూడా మనం యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే, జ్యువెలరీ అనేది మనకి నిజామీ టైంలో చాలా రిచ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అండ్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ త్రూ దట్ నిజామీ కల్చర్. బట్ యు నో, మన వాళ్ళకి ఈ బసరా ముత్యాల సాత్లడా తో పాటు లక్ష్మీ కాసుల పేరు ఉండేది. అండ్ ఇప్పటికీ మనం చూస్తే ఊర్లలో వెళ్తే ముత్తమ్మలు అమ్మమ్మలు ఇప్పటికీ వాళ్ళు కడాలు వేసుకుంటారు, దట్ సిల్వర్తో చేసిన హెవీ కడా, అది రోజు వేసుకుంటారు. సి, ఇప్పట్లో మనకి ఒక గాజులు ఎక్స్ట్రా గాజులు వేసుకోవాలంటేనే, లేకపోతే ఎక్స్ట్రా ఐ మీన్ రోజు యాంక్లెట్స్ పెట్టుకోవాలంటేనే హెవీగా వి ఫీల్ సో సో మై గాడ్ లేజీగా ఫీల్ అవుతాం. బట్ యు నో, స్టైల్ వాజ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ వీళ్ళకి. ఖచ్చితంగా ఈ కడాలు వాళ్ళు రోజు వేసుకునేవాళ్ళు. అండ్ ఒక డిఫరెంట్ స్టైల్లో నెక్లెస్ పీసెస్ కూడా ఉండేవి, అది ఓన్లీ 1980s ఎరా వాళ్ళు అల్లించుకొని మరి చేసుకున్న గోల్డ్ నెక్లెస్ పీసెస్ ఉండేవన్నమాట. మరి అమ్మమ్మలు తాతమ్మల వాళ్ళ దగ్గరే చూడొచ్చు. అండ్ వాళ్ళకి ఆ వెండి కడాలు కానీ ఆ హెవీ ఇయర్రింగ్స్ కానీ చాలా అలవాటు. అండ్ దట్ గజ్జల పట్టీలు కూడా చాలా హెవీగా ఉంటాయన్నమాట. అండ్ పెళ్ళిళ్ళనేమో ఆ నిజామీ వైభవం కనిపించేది. అఫ్ కోర్స్ షెర్వానీలు వేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది. అండ్ ఇట్ బికేమ్ అవర్ కల్చర్ రైట్ ఫ్రమ్ నిజామీ టైమ్స్. బట్ యు నో, ఇప్పటి కాలంలో మనం చూస్తే హెవీగా రెడీ అవుతాం ఫర్ ఎనీ వెడ్డింగ్ కావచ్చు, ఏదైనా సంగీత్ కావచ్చు. బట్ కమింగ్ టు ద నార్మల్ రొటీన్, నాట్ ఈవెన్ స్టడ్స్, నాట్ ఈవెన్ ఒక లిటిల్ జ్యువెలరీ చాలా చాలా భారం అయిపోతుంది. ఇప్పటి అమ్మాయిలకి నిజంగా స్పెషలీ చెప్పాలి అంటే ది ఫీల్ సో లేజీ స్పెషలీ కదా. ఎప్పుడో అకేషన్ ఉంటే ఓ మై గాడ్ ఖచ్చితంగా సోషల్ స్టేటస్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి అనుకుంటారు. బట్ రైట్ నౌ ట్రెండింగ్లో ఉండింది మాత్రం ఇప్పుడు ఆక్సిడైజ్డ్ సిల్వర్ని మనం వాడుతున్నాం. బట్

0: నో అప్పటి కాలం వాళ్ళు చాలా ఓపిక్గా డైలీ రొటీన్లో మినిమం టు మినిమం ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద జ్యువెలరీ వేసుకునేవాళ్ళు. అండ్ యు సీ దట్ ధోతి స్టైల్ శారీస్ యార్ నిజంగా ఇప్పుడు మనకి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అప్పుడే వీ కెన్ విట్నెస్ దిస్ ధోతి స్టైల్ శారీస్ అండ్ సమ్వేర్ ఇన్ మహారాష్ట్ర కైండ్ ఆఫ్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు మేబీ వాళ్ళ ట్రెడిషన్లో భాగంగా వేస్తారు. బట్ యూ రిమెంబర్ దిస్, తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో అమ్మమ్మలు తాతమ్మలు ధోతి స్టైల్లోనే శారీస్ కట్టుకునేవాళ్ళు. అండ్ దాట్ ఈస్ అవర్ తెలంగాణ కల్చర్ అన్నమాట. అండ్ అందులో సీ దే రియలీ హ్యాడ్ అ వెరీ ఫ్యాషన్ స్టేట్మెంట్. వాళ్ళకి మంచి ధోతి కైండ్ ఆఫ్ శారీ, అది చాలా పెద్ద శారీ, నాట్ ద రెగ్యులర్ శారీ, బట్ ఇట్ ఈస్ మోర్ బిగ్ వన్. అండ్ దానికి ప్రాపర్ ఒక మంచి నేసిన శారీస్ ఉండేవి. అండ్ వాటికి తగ్గట్టు వాళ్ళకి ఒక జ్యువెలరీ మెయింటైన్ చేస్తారు. అండ్ టాకింగ్ అబౌట్ సెకండ్ ఇయర్ టాప్స్, ఇదైతే నిజంగా స్టైల్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ 50s 60s 70s ఆ టైంలో నిజంగా మనం ఒక ఏదైనా ప్యాలెస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ చూసినప్పుడు ఆహా అప్పట్లో వాళ్ళు ఇలా జ్యువెలరీ వేసుకున్నారా అనేసి అనుకుంటాం. కానీ రిమెంబర్ అవర్ జస్ట్ ప్రీవియస్ జనరేషన్స్ అమ్మమ్మ తాతమ్మ అండ్ మోర్ బిఫోర్ టు దాట్ వాళ్ళందరూ ఒక స్టైల్ని మెయింటైన్ చేశారు. మెయింటైనింగ్ దట్ యాక్చువల్ ఇయర్ రింగ్స్ వెరీ హెవీలీ, దాని తర్వాత సెకండ్ ఇయర్ టాప్స్, థర్డ్, ఫోర్త్. నిజంగా రవివర్మ పెయింటింగ్స్లో ఏదైతే దట్ సెకండ్ థర్డ్ ఇయర్ టాప్స్ ఎలా అయితే ఉండేవో అలాంటి వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ రెగ్యులర్లీ డైలీ. అండ్ రైట్ నౌ లుక్ ఎట్ అస్, విఆర్ సో లేజీ బగ్స్ అని అనిపిస్తుంది కదా నిజంగా. సో వాళ్ళకి మంచి ధోతి స్టైల్ శారీస్ రెగ్యులర్గా వేసుకునేవారు. సెకండ్ ఇయర్ టాప్స్ ఎంత హెవీ అయినా కానీ దే యూస్ టు ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు, బికాస్ ఇట్స్ అవర్ కల్చర్ అండ్ ఇట్స్ అవర్ ఫ్యాషన్ కాబట్టి. ఎస్, మరి వింటూ ఉంటే మన వాళ్ళు భలే స్టైల్ స్టేట్మెంట్ని మెయింటైన్ చేశారు. అండ్ టాకింగ్ అబౌట్ ద ట్రాన్సిషన్ ఆఫ్టర్ దాట్ నేను చెప్తా. మరి ఆఫ్టర్ దిస్ సాంగ్ బెల్ బాటమ్ అనగానే ఒక వింటేజ్ ఫీల్ వచ్చింది. మరి వింటేజ్ ఫీల్లో ఈ ఎవర్గ్రీన్ పాట ఖచ్చితంగా వినాల్సిందే. మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, హియర్ వి గో.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

ఆల్రెడీ 8:54:46 ఆన్ ది డాట్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. అండ్ తెలంగాణలో వీ ఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఫ్యాషన్ ఎవల్యూషన్. సో 1960s to 1980s కైండ్ ఆఫ్ మనకి బెల్ బాటమ్ ఎరా అండ్ సూపర్ డూపర్ రెట్రో వింటేజ్ వైబ్స్ ఉన్న ఫ్యాషన్ని మనం చూసిన తర్వాత, వన్స్ ఇట్ వాస్ 1990s ఎండ్లో వేర్ ద మిలీనియం స్టార్టెడ్ అరౌండ్ 2000లో ఒక ఐటీ విప్లవం అనేది స్టార్ట్ అయింది. విత్ దట్ ఐటీ బూమ్ నిజంగా హైదరాబాద్ బికేమ్ అ గ్లోబల్ ఐకాన్. ఎస్, మరి గ్లోబల్ సిటీగా మారినప్పుడు అందరి లుక్ ఇక్కడ హైదరాబాద్ వైపు మలిగినప్పుడు పీపుల్ స్టార్టెడ్ కమింగ్ హియర్, దే వర్ సెట్లింగ్ హియర్. నౌ యూ లుక్ అట్ హైదరాబాద్, వీ హ్యావ్ సో మెనీ కల్చర్స్ టుగెదర్, సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్. ఇక్కడ చూస్తే ఒక్క సింగిల్ ఫ్యాషన్ అన్నట్టు కాదు, యూ సీ డిఫరెంట్ వేరీడ్ కల్చర్స్ అండ్ ఫ్యాషన్. మరి వెస్టర్న్ కల్చర్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే వీ నెవర్ ఫోగాట్ అవర్ ఏన్షియంట్ ట్రెడిషన్. ఎస్, అండ్ దాట్స్ హౌ వీ కేమ్ అప్ విత్ ఇండో వెస్టర్న్ ఫ్యూజన్ ఫ్యాషన్ అనమాట. సో మరి ఇప్పుడు మనం చూస్తే ర్యాంప్ వాక్స్లో కావచ్చు, వేర్ ఎవర్ ఇన్ ఆఫీషియల్ మీటింగ్స్లో కావచ్చు, వీ సీ ఐకానిక్ వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫ్యూజన్ ఫ్యాషన్. అంటే బ్లేజర్స్లో మన ఇక్కత్త డిజైన్స్ వచ్చేసాయి, అండ్ వి సేమ్ టైమ్ వెల్కమ్డ్ ద న్యూ కల్చర్, ది సేమ్ టైమ్ మెయింటైనింగ్ ది ancient designs. That's how our fashion transitioned into this era, but still our retro fashion was iconic, I should say. So that's how mana Telangana lo fusion of the fashion evolution anedi jarigindannamata. Vinnaru kada? Yes, mari vintune undandi ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. టుడే ఇస్ దుల్కర్ సల్మాన్స్ బర్త్డే, సో వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే దుల్కర్ సల్మాన్ గారు. అండ్ హియర్ వీ గో విత్ అ స్పెషల్ సాంగ్ ఫ్రమ్ లక్కీ భాస్కర్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అంటే మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్ బాగుంది అండి, పాటలు వేస్తారా?
3: Twin Cities Rainbow FM 101.9.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. ఎస్, మరి నాకు బోల్డ్ అన్ని మెసేజెస్ వచ్చేసాయి. నిజంగా వాట్సాప్ని అలా కాసేపు పక్కన పెట్టేసా, మై గాడ్, సో మెనీ పీపుల్ ఆర్ లిస్నింగ్. నాకు శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్ ప్రవళిక, నైస్ కాలర్స్ టాపిక్ అనేసి నాకు మెసేజ్ చేశారు. అండ్ ఎస్, నాకు శ్రవంతి గారు మెసేజ్ చేశారు, మంచి పాటలు వింటున్నాను ఈ వర్షం టైంలో అనేసి నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. మరి వర్షం టైంలో భోజనం చేస్తూ మీ పాటలు వింటున్నాను ప్రవళిక అనేసి నాకు నీలిమ గారు మెసేజ్ చేశారు. అండ్ యా, ర్యాండమ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ వచ్చేసి దాంతోపాటు మీ పేరు కూడా పెట్టచ్చు కదా, నిజంగా. సో పంపిస్తే బాగుండేది. అండ్ ఎస్, నిజంగా మరి ఆల్రెడీ 9 క్రాస్ అయిపోయింది. ఇట్స్ వెరీ మచ్ హై టైమ్ దట్ యు ఫినిష్ యువర్ డిన్నర్, బికాస్ ఎర్లీ డిన్నర్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ గుడ్ హెల్త్. నిజంగా అది మీరు ఒప్పుకోకుండా మన లైఫ్ స్టైల్ చాలా బిజీ కాబట్టి 10:30కి తిన్నా, 11 o'clock బిర్యానీ తినే ఏం ప్రాబ్లం కాదు అని ఇప్పుడు అనిపిస్తుంది. తర్వాత హార్ట్, లివరు అన్నీ చెప్తాయన్నమాట. సో ఇట్స్ బెటర్ వీ హ్యావ్ అ ఎర్లీ డిన్నర్, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. ఎస్, మరి టైం దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం చేస్తూ ఉంటాం. బట్ మీతో మీరు ఎప్పుడు స్పెండ్ చేస్తారు? సగం జీవితం అండ్ సగం రోజు. సగం రోజు ఏంటి, ఆల్మోస్ట్ 16 hours a day వి కీప్ వర్కింగ్, టాకింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్. అసలు మిగతా వాళ్ళతోనే పని ఉంటుంది. అసలు వేర్ ఇస్ దట్ టైం ఫర్ అవర్సెల్స్? నిజంగా జాబ్ కోసం చదివే చదువుతోనే సరిపోతుంది మనకి, మిగిలిన కొద్ది టైం కూడా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అయిపోతే మరి మన కోసం. ఎస్, అవన్నీ ఎంత ఇంపార్టెంటో మనకి, మనతో స్పెండ్ చేసే టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ప్రెషస్ టైం ఇస్ రైట్ నౌ. నిజంగా ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్కి వచ్చేసాం కాబట్టి వీలైనంత తొందరగా మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని కొంచెం టైం ఫ్యామిలీకి కూడా ఇచ్చేసి డెఫినెట్గా ఇంకాస్త టైం మీరు మీ కోసం ఇవ్వాలి. బికాస్ దట్ ప్రొడక్టివ్ టైం యూ కెన్ యాక్చువల్లీ ప్లాన్ యువర్ థింగ్స్ అహెడ్, నాట్ ఓన్లీ ఫర్ టుమారో బట్ డెఫినెట్లీ ఫర్ యువర్ లైఫ్. మరి ఎక్కడో సమ్వేర్ కన్ఫ్యూజ్డ్గా ఉన్న మైండ్ సెట్కి, లేకపోతే సమ్వేర్ ఇన్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ ద లైఫ్ మీరు ఉండొచ్చు వేర్ యూ నీడ్ టు మేక్ సమ్ డెసిషన్స్. దోస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఓన్లీ యూ క్యాన్ డూ వెన్ యూ హ్యావ్ యూ మీ టైమ్. సో మీరు ఇండివిజువల్గా లోన్ టైం తీసుకున్నప్పుడే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, అసలు కరెక్ట్గా వెళ్తున్నామా, ఎక్కడన్నా కన్ఫ్యూషన్ ఉందా, ఎక్కడన్నా సమ్వేర్ రూట్ మిస్ అయిపోతుందా, ఏదైనా బాదర్ చేస్తుందా, లేకపోతే యు ఆర్ ఫీలింగ్ వెరీ బెటర్, లేకపోతే ఐ యూ రియలీ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్ మీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ బట్టి చూస్తే, అంటే జీవితంలోనే వేర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని హ్యాండిల్ చేయడంలో సమ్వేర్ నేను ఇంకా వీక్ అయిపోతున్నానా, లేకపోతే సమ్వేర్ ఐఎమ్ గ్రోయింగ్ అట్లీస్ట్ వన్ స్టెప్ బై స్టెప్ అన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుందా, దెన్ దిస్ ఇస్ దట్ టైమ్ వేర్ యూ హ్యావ్ టు ఇంట్రాస్ట్.

ఇంట్రోస్పెక్షన్ అంటే మనలో మన గురించి ఆలోచించుకోవడం, తెలుసుకోవటం. ఇస్ గోయింగ్ ఇన్సైడ్ టు అస్ ఇస్ ఇంట్రోస్పెక్షన్, విచ్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏమీ లేదు అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బెటర్ అండ్ వెరీ స్ట్రాంగర్ దాన్ బిఫోర్ అని అనిపిస్తే, దెన్ ఎక్సలెంట్లీ వాట్ యూ క్యాన్ డూ వెన్ యు ఆర్ రియలీ లోన్లీ, అంటే అఫ్కోర్స్ ఈ టైంకి కాదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మంచి గార్డెనింగ్ చేయొచ్చు, లేకపోతే ఎప్పుడో మిస్ అయిన ప్రోగ్రామ్ని మీరు మళ్ళీ అక్కడే దాన్ని మళ్ళీ పెట్టుకొని చూడొచ్చు. అండ్ సమ్వేర్ సమ్ వాల్యుబుల్ మూవీస్ ఉంటాయన్నమాట, వెరీ ఐకానిక్ మెసేజ్ ఓరియంటెడ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మూవీస్ ఉంటాయి. అలాంటివి ఒక లైక్ టేక్ అ నోట్ ఆఫ్ దెమ్ అండ్ వెన్ ఎవర్ ఇలాంటి టైంలో, దిస్ పీస్ టైంలో మంచిగా వాచ్ చేయండి. అండ్ లేకపోతే నిజంగా జస్ట్ ప్లాన్ వెరీ వెల్, ఇంకా ఇంకా మీ గోల్స్కి ప్రాపర్ ప్లానింగ్స్ చేసేసుకోండి. దాట్స్ హౌ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ టైంలో ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఇస్ రీడింగ్ అ వెరీ సెన్సేషనల్ బుక్స్. నిజంగా బుక్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ మోర్ దాన్ ఎనీబడీ, బట్ మంచి మంచి బుక్స్ చదివితే మన గ్రోత్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి కీప్ రీడింగ్, నిజంగా నువ్వు అన్ని బుక్స్ చదువుతావా ప్రభులి? కానీ అక్కడ కూర్చొని మీరు అడుగుతారేమో, నిజంగా నేను అన్ని బుక్స్ చదవను, బట్ ఐ రియలీ వాంటెడ్ టు మేక్ దిస్ హ్యాబిట్ వెరీ స్ట్రాంగ్లీ. సో రైట్ నౌ ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆల్మోస్ట్ ఒక 3-4 బుక్స్ దాకా ఫినిష్ చేశాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ దిస్ రెగ్యులర్ హ్యాబిట్ బికాస్ మనకి చాలా స్క్రీన్ టైం ఎక్కువైపోయింది కాబట్టి. దాట్స్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఐస్ కూడా. కాబట్టి ఎస్ ఎస్ ఎస్, మీతో మీరు స్పెండ్ చేసుకునే టైంలో ఏమేమి చేయొచ్చు, అద్భుతమైన ఆలోచనలు ఇచ్చేసింది ప్రబలిక. సో కీప్ ట్రయింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ పాసిబుల్, బికాస్ ఈ జిందగీ హే బహుత్ ఛోటీ సీ హే, బట్ యూ హ్యావ్ టు కీప్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ అండ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంటెడ్ టు డూ. Kyunki zindagi na milegi dobara boss. With this note, I too wanted to talk so many other things, but you know, ee time unde ala parigadtundi, so I just wanted to, yes, mee kosam manchi manchi paatalu line up chesesanu with this song. This is your G Prablika signing off for today, and yes, mari live every moment of your life and ee weather ni enjoy cheyandi. The moments which you are spending with your family and friends are very, very valuable. So, malli malli ee kshanam ee roju anithi raadu kabatti, just enjoy it to the fullest and keep enjoying lovely music and information only on Akashvani FM Rainbow Hyderabad 101.9 megahertz. Yes, this is your RJ Pravlika signing off for today. Take care. Bye-bye. Keep smiling. Love you. Hyderabad.

0: ಅಣ್ಣ.
1: ಏನ್ರಾ?
0: ಒನ್ ಲಾಸ್ಟ್ ಡಾನ್ಸ್.
1: ಓಕೆ ರಾ, ಕೊಟ್ಟು
2: శ్రోతలకు ఒక గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 295509923. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి.
3: Can you feel her? Is your heart speaking to her?